0: SJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
9: Zoho One.
10: Congratulations, Ricky.
11: Thank you.
10: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: 3 or visit nagrajhomes.com.
1: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
2: ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: If you are not one of these people, you may want to try Zoho One.
4: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-465.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: తమ్ముళ్ళు మనకు కొంచెం చేంజ్ కావాలమ్మా, దరువు మార్చి కొత్త సౌండ్ వేసుకోండి.
1: You're listening to KSJO HD2 San Jose.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా, మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్

0: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: దీపం ఉంటుంది కదా,
1: ఉండిపోదాం.
0: ఎలా, టైం అయిపోతుంది కదా,
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రభువు యొక్క కృప మీతో ఉండాలని, ప్రభువు యొక్క దీవెనలు మీ యొక్క జీవితములలో మీకు కలగాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము, కోరుకుంటూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క ఉదయకాల సమయమున మొట్టమొదటిగా ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమ స్వరూపి అయిన గొప్ప దేవ, ఈ యొక్క ఉదయకాల సమయమున శుభ సందేశం కార్యక్రమంలోకి మమ్మల్ని అందరినీ నడిపించి ఉన్నారు, స్తోత్రములు. వింటూ ఉన్న ప్రతి ఒక్కొక్క లిజనర్ను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కొక్కరికి ఉన్నటువంటి అవసరతలను మీరే తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో మీ యొక్క వాక్యమును ధ్యానించుకొనై ఉంటుండగా, స్తుతిగీతములు వింటూ మిమ్మల్ని మహిమపరిచి ఘనపరిచి ఆరాధింపనై ఉంటుండగా, మాతో మీకు సన్నిధిని మీకు తోడ్పాటును ఉంచి నడిపించండి. మా యొక్క ఆత్మీయ జీవితములలో మాకు వృద్ధిని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు కూడా మీరే ముందుండి నడిపించండి తండ్రి. సకల మహిమ ఘనత ప్రభావములు మీకే కలుగులాగున ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు నడిపించమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థనను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున బ్రతిమాలి వేడుకొంచుంటూ ఉన్నాము తండ్రి, ఆమెన్. గుడ్ మార్నింగ్ లిజనర్స్, విరిజల్లు.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

రంగుల రాజారావు గారు మూడో అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు నాలుగో అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజుల సిట్టే మా దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుళ్ళని వదిలేశారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: Festa Juicy.
1: Ah, Festa Juicy?
0: Festa Juicy, freeze అయిపోయి బాచులు మొత్తం లూజ్ అయిపోయి పాపకి నేను సరిపోనంటూ పారిపోయాడు.
1: అబ్బో, అంత గొప్ప ఫేసా? జర మాకు కూడా చూపించరాదే.

0: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఏంటి?
1: మాటలో పడే చూసు కలదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద.
0: బై
1: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: ఇంకా వింటున్నారా పాలు? ఇక ఎప్పుడు వస్తావు రా ఊర్లో కొన్ని అక్క?

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఆ ఊరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్ ఇలా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే, గాని డోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపకలే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: చక్కదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: రంగుల్ రాజారావు గారు మూడో అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు నాలుగో అబ్బాయితో జంపు జల్లాని అంట.
1: ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు సిట్టే మా దుబాయ్ సత్యమతి
0: ఆళ్ళ మొగుల్ని వదిలేచారంట.
1: వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

Susie? అంత గొప్ప ఫేసా, జర మాకు కూడా చూపించరాదే.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you're looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
9: Zoho One. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రభువు యొక్క కృప మీతో ఉండాలని, ప్రభువు యొక్క దీవెనలు మీ యొక్క జీవితములలో మీకు కలగాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము, కోరుకుంటూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క ఉదయకాల సమయమున మొట్టమొదటిగా ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమ స్వరూపి అయిన గొప్ప దేవ, ఈ యొక్క ఉదయకాల సమయమున శుభ సందేశం కార్యక్రమంలోకి మమ్మల్ని అందరినీ నడిపించి ఉన్నారు స్తోత్రములు. వింటూ ఉన్న ప్రతి ఒక్కొక్క లిజనర్ను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కొక్కరికి ఉన్నటువంటి అవసరతలను మీరే తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో మీ యొక్క వాక్యమును ధ్యానించుకొననై ఉంటుండగా, స్తుతిగీతములు వింటూ మిమ్మల్ని మహిమపరిచి ఘనపరిచి ఆరాధింపనై ఉంటుండగా, మాతో మీకు సన్నిధిని మీ యొక్క తోడ్పాటును ఉంచి నడిపించండి. మా యొక్క ఆత్మీయ జీవితములలో మాకు వృద్ధిని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు కూడా మీరే ముందుండి నడిపించండి తండ్రి. సకల మహిమ ఘనత ప్రభావములు మీకే కలుగులాగున ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు నడిపించమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థనను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున బ్రతిమాలి వేడుకొంచుంటూ ఉన్నాము తండ్రి, ఆమెన్. గుడ్ మార్నింగ్ లిజనర్స్, విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ, స్తుతిగీతములు వింటూ దేవుణ్ణి మహిమపరుస్తూ ముందుకు కొనసాగుదాం. వాక్యము ధ్యానించుకునే ముందు ఒక గానం విందాం. గానం పూర్తయిన తర్వాత నేటి దినం కోసము ఏర్పరచబడిన వాక్య భాగమును బైబిల్ గ్రంథం నుండి చదువుకొని కార్యక్రమంలోకి ముందుకు కొనసాగుదాం. అప్పటిదాకా ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ కంటిన్యూ లిజనింగ్. శుభ సందేశం.

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకుని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థన మనవులు ఉన్న ఎడ్ల తప్పకుండా మాకు తెలియపరచండి. మా ఇమెయిల్ అడ్రస్ శుభ సందేశం @gmail.com shubhasandesam@gmail.com. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ స్తుతిగీతములు వింటూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ కార్యక్రమంలోకి ముందుకు కొనసాగుదాం. మొట్టమొదటిగా నేటి దినం కోసము ఏర్పరచబడిన వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి లూకాసు వార్త 8వ అధ్యాయము 26వ వచనం నుండి 39వ వచనం వరకు చదువుకుందాం.
1: పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి లూకాసు వార్త 8వ అధ్యాయము 26వ వచనం నుండి 39వ వచనం వరకు. వారు గలిలేయాకు ఎదురుగా ఉండు గెరాసీనియుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దెయ్యములు పట్టినవాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పెను. ఏలయనగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని ఆ పవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చెను గనక వానిని గొలుసులతోనూ కాలి సంకెళ్లతోనూ కట్టి కావలియందుంచిరి గాని వాడు బంధకములను తెంపగా దెయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. యేసు, నీ పేరేమని వానిని అడుగగా చాలా దెయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. అక్కడ విస్తారమైన పందుల మంద కొండమీద మేయుచుండెను గనక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. అప్పుడు దెయ్యములు ఆ మనిషిని విడిచిపోయి ఆ పందులలో చొచ్చెను గనక ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరుగక చచ్చెను. మేపుచున్నవారు జరిగిన దానిని చూచి పారిపోయి ఆ పట్టణములోనూ గ్రామములలోనూ ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి దెయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండడు చూచి భయపడిరి. అది చూచిన వారు దెయ్యములు పట్టిన వాడెలాగూ స్వస్థత పొందెనో జనులకు తెలియజేయగా గెరాసీనియుల ప్రాంతంలో నుండి జనులందరూ బహుభయక్రాంతులైరి గనక తమ్మును విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయన దోణి ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దెయ్యములు వదిలిపోయిన మనుష్యుడు ఆయనతో కూడా తను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెనో తెలియజేయుమని వానితో చెప్పి వానిని పంపివేశెను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెనో ఆ పట్టణమందంతటను ప్రకటించెను.
0: ప్రభువు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చదవబడిన వాక్య భాగము లూకాసు వార్త 8వ అధ్యాయము 26 నుండి 39 వచనం.

యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన. వాక్య భాగంలో మనం గమనించినట్టయితే అపవాది చేత పీడింపబడుతున్నటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారిని సమీపించటము, యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపింపగా ఆ యొక్క అపవాది ఆ యొక్క మనుషుల్ని వదిలి వెళ్ళిపోవటము మనము వాక్యభాగంలో గమనించి ఉన్నాం. ఈ యొక్క లూకాసు వార్త 8వ అధ్యాయము ఆరంభంలో గమనించి ఉన్నట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఒక ఉపమానము తెలిపి ఉన్నారు. దేవుని రాజ్యం గురించి, దేవుని రాజ్యం గురించిన సత్యములను తరచు యేసుక్రీస్తు ప్రభువారు ఉపమాన రీతిగా తెలిపేటువంటి వారు. ఆయన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఈ సందర్భంలో కూడా లూకాసు వార్త 8వ అధ్యాయం ఆరంభంలో ఒక విత్తనము దేవుని వాక్యంతో పోలి ఉండటం గురించి చెప్తూ, ఆ యొక్క విత్తనము నేల మీద పడినప్పుడు ఏ రీతిగా తర్వాత పరిణామములు ఉంటాయి, రాతి నేల మీద పడటము లేకపోతే మంచి విత్తనంగా మంచి నేలన పడటము, ఈ యొక్క సందర్భములను గురించి ఆయన తెలియపరుస్తూ, ఎక్కడైతే మంచి భూమి మీద పడి చక్కగా పెరుగుతాయో ఆ యొక్క ఎగ్జాంపుల్ను ఆయన ఉదాహరణ రీతిగా దేవుని రాజ్యం గురించి లేదా దేవుని రాజ్యం గురించిన సత్యములను గురించి పోలుస్తూ, వాక్యము ఏ రీతిగా ఒక మనుషుల్లోకి వెళ్ళి మనిషి ద్వారా ఫలములు వచ్చేలాగా చేస్తాయో ఆ యొక్క సందర్భమును గుర్తు చేస్తూ ఉపమాన రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క ఉపమానమును తెలియపరిచి ఉన్నారు. ఆ తర్వాత 2వదిగా వారు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో కలిసి దోణి ఎక్కి వెళ్తూ ఉన్నప్పుడు పెను తుఫాను వచ్చినప్పుడు, పెను తుఫాను ఆయన గద్దించి ఉన్నప్పుడు ఆ యొక్క తుఫాను ఆగిపోయి ఉన్నది. అది చూసి యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు ఎంతో ఆశ్చర్యానికి గురవి ఉన్నారు. లూకాసు వార్త 8వ అధ్యాయము 25వ వచనం చివరిలో మనం గమనించినట్టయితే ఈయన ఎవరో అని ఒకనితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. మరి సృష్టికర్త అయిన దేవుని కుమారుడు ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞాపింపగా లేకపోతే ఆయన గద్దెంపగా ఆ యొక్క తుఫాను కూడా ఆగిపోయి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారికి దేవుని కుమారుడిగా ఉన్నటువంటి ఆధిక్యత కలిగినటువంటి వారిగా ఆయన ఈ లోకంలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో అద్భుత కార్యములు చేసి ఉన్నారు. ఏది చేసినా తండ్రి అయిన దేవుణ్ణి ఘనపరుస్తూ చేస్తూ ఉన్నానని కూడా తెలియపరిచి ఉన్నారు ప్రతి సందర్భంలోనూ కూడా. మనము ఈ యొక్క 8వ అధ్యాయంలో 2 ఎగ్జాంపుల్స్ చూసి ఉన్నాం. ఆయన ఉపమాన రీతిగా దేవుని రాజ్యం గురించి చెప్పటము, అలాగే 2వ ఆశ్చర్యకార్యం తుఫాను గద్దెంపగా ఆ తుఫాను ఆగిపోవటము. ఇక్కడంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి ఆధిపత్యం గురించి మనము చూస్తూ ఉన్నాం. మనం చదువుకున్నటువంటి వాక్యభాగము 8వ అధ్యాయము 26వ వచనం నుండి 39వ వచనము ఇక్కడ కూడా అపవాది చేత పీడింపబడుతున్నటువంటి ఆ యొక్క వ్యక్తికి విమోచన కల్పించటం కూడా మనం చూస్తూ ఉన్నాం. 1886వ సంవత్సరంలో నార్మన్ కిడ్ మెక్ కాయ్, ఈయన వెల్టర్ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్, ఆయన ఎన్నో ఫైట్స్ చేసి గెలిచి ఉన్నాడు. అప్పటిదాకా తాను ఒకనొక దినమున ఫైట్ చేస్తున్నటువంటి తన అపోనెంట్ ప్రత్యర్థి గురించి కొన్ని విషయములు తెలుసుకుని ఉన్నాడు. ఏంటి అని అంటే, ఒక ముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్, ముఖ్యమైనటువంటి లక్షణము అవతల అపోనెంట్కి ఏంటి అని అంటే ఆయనకి వినపడదనమాట. సైగలను బట్టి ఆయన ఫైట్ చేస్తూ ఉంటాడు, లేకపోతే తన కన్ను దృష్టికి ఏది కనపడుతుందో దాని ప్రకారమే చేస్తూ ఉంటాడు. ఈ యొక్క నార్మన్ కిడ్ మెక్కాయ్కి ఆ యొక్క విషయము తెలిసి ఉన్నది. సో ఫైట్ ఆరంభమై ఉన్నది, నార్మన్ కిడ్ మెక్కాయ్ ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఒక సందర్భంలో తన అపోనెంట్కి సైగ చేస్తూ ఉన్నాడు, ఇదిగో గంట మోగింది ఇంకా టైం అయిపోయింది ఈ రౌండ్కి అని సైగ చేసి ఉన్నప్పుడు, ఆ యొక్క అపోనెంట్ వెనక్కి చూసి ఉన్నప్పుడు ఏమైందంటే, ఈ నార్మన్ కిడ్ మెక్కాయ్ అదే అవకాశంగా తీసుకొని తన అపోనెంట్ని పంచ్ చేసి నాకౌట్ చేసి గెలిచి ఉన్నాడు. అపవాది చేసేటువంటి పనులు కూడా ఇదే రీతిగా ఉంటాయి. మారు రూపంలో వచ్చి మాయమాటలు చెప్పి మనుషుల్ని లొంగదీసుకొని శోధనలోకి నెట్టేసి పాపపు ఊబిలో పడేలాగా చేస్తాడు.
మన వాక్య భాగంలో గమనించి ఉన్నట్టయితే లూకా సువార్త 8:26 ఆరంభంలో వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసీనీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డు దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకి ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టినవాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనుక సమాధులలోని గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాక్యభాగము ప్రకారము గలిలయ ప్రాంతంలోని గెరాసీనీయుల స్థలమునకు వెళ్లే కొద్ది సమయం ముందు యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపింపగా గొప్ప తుఫాను ఆగిపోయి ఉన్నది. ఆ తుఫాను ఆగిపోయిన తర్వాత వారు వెళ్ళినటువంటి ప్రాంతము గెరాసీనీయుల ప్రాంతము. ఈ యొక్క గెరాసీనీయుల ప్రాంతము సీ ఆఫ్ గలిలీ, గలిలయ సముద్రమునకు సౌత్ ఈస్ట్ రీజియన్లో ఉన్నది, అనగా దక్షిణ తూర్పు ఈ యొక్క డైరెక్షన్లో ఉన్నది గెరాసీనీయుల ప్రాంతము. అక్కడకు యేసు క్రీస్తు ప్రభువారు వెళ్ళటము, అక్కడ అపవాది చేత పీడింపబడుతున్నటువంటి వ్యక్తికి విమోచన కల్పించటము జరిగినది. ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత తిరిగి మళ్ళీ వారు వెనక్కి వచ్చి ఉన్నారు ఆ యొక్క ప్రాంతం నుంచి. బైబిల్ గ్రంథంలో మనము లూకా సువార్త 15:3-7 ప్రత్యేకించి 7వ వచనం చూసి ఉన్నట్టయితే, అటువలే మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. లూకా సువార్త 15:10 అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను అనును అని యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాటలు ఈ యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఒక్క పాపి అయినా పశ్చాత్తాపడి పాపము నొప్పుకొని పాపము నుంచి విడుదల పొందితే పరలోకమందు అలాగే దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని వాక్యమునున్నది. ఒక్క పాపి అయినా పాపము నుంచి విమోచన చెందితే అంత గొప్ప ఆనందము. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్యలు చేస్తున్నారు, గెరాసీనీయుల ప్రాంతమునకు వస్తున్నారు. కేవలము ఒక్క వ్యక్తి అక్కడ అపవాది చేత పీడింపబడుతున్నాడు. ఆ యొక్క వ్యక్తికి ఆయన గొప్ప విమోచన కల్పించి ఉన్నారు. ఒక్క వ్యక్తి మార్పు చెందటం వలన మనము నేటి దినమున్న ఆ యొక్క వాక్య భాగమును గురించి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. పరలోకములో ఎంతో ఆనందము ఒక్క పాపి అయినా పాప జీవితము నుంచి విమోచింపబడి యేసుక్రీస్తు ప్రభువారి రక్షణ మార్గము స్వీకరించి ఉన్నట్టయితే. వింటూ ఉన్నటువంటి మనము గ్రహించవలసింది ఏంటి అనంటే, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించును. ఆయన ఈ లోకాన్ని మరి పాపం నుంచి విమోచించడానికి తన స్వంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించి ఉన్నారు. మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ గెరాసీనీయులన్న ప్రాంతమునకు వెళుతూ ఉన్నారు. అక్కడ ఒకే ఒక వ్యక్తి అపవాది చేత పీడింపబడుతున్నాడు. ఆ యొక్క వ్యక్తికి విమోచన కల్పించి తిరిగి ఆ యొక్క ప్రాంతం నుంచి వెనక్కి వచ్చి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారికి మానవుల పట్ల ఉన్నటువంటి ప్రేమ మనము ఈ యొక్క వాక్య భాగంలో గమనించవచ్చు. ఈ యొక్క అపవాది చేత పీడింపబడుతున్నటువంటి వ్యక్తి లక్షణములు మనము వాక్యంలో చూసి ఉన్నట్టయితే, వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. ఈ యొక్క వ్యక్తి పరిస్థితి గమనించి ఉన్నట్టయితే, బట్టలు లేని కట్టుకోలేనటువంటి పరిస్థితి, అలాగే ఇళ్లలో ఉండలేనటువంటి పరిస్థితి. బహుశా అక్కడ ప్రాంతముల వారికి అందరికీ కూడా ఈ యొక్క వ్యక్తిని చూస్తే కొంత భయము, అలాగే కొంత ఆందోళన, అలాగే ఈ యొక్క వ్యక్తికి దూరంగా ఉండాలి అన్నటువంటి పరిస్థితులు ఉన్నవేమో. ఆ కారణం చేతనే బహుశా అక్కడ వారి మధ్యలో ఉండక సమాధులలో ఉంటూ ఉన్నాడు. అలాగే అపవాది కూడా ఈ యొక్క వ్యక్తిని బానిసగా చేసుకొని ఆ యొక్క సమాధుల్లోకే నడిపిస్తున్నట్టు మనము అర్థం చేసుకోవచ్చు. అపవాది చేత పీడింపబడుతూ ఉంటే వచ్చేటువంటి పరిణామములు ఎలా ఉంటాయో మనము చూస్తూ ఉన్నాం. అంతకు మునుపు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో అద్భుత కార్యములు చేసి ఉన్నారు. అపవాది చేత పీడింపబడుతున్నటువంటి వ్యక్తులను, వారిని వ్యక్తులను అపవాది నుండి విమోచించి ఉన్నారు. ఇక్కడ చూస్తూ ఉంటే ఈ యొక్క వ్యక్తి పరిస్థితి చాలా యూనిక్గా ఉన్నది, విభిన్నంగా ఉన్నది. ఎందుకునంటే చాలా దూర ప్రాంతంలో ఉంటున్నాడు, సమాధుల్లో ఉంటున్నాడు. సమాధులనగా ఊరికి దూరంగానే ఉంటాయి. ఆ యొక్క
సమాధుల్లో ఉంటూ ఉన్నాడు, బట్టలు కట్టుకొనక ఉంటూ ఉన్నాడు. ప్రస్తుత కాలంలో కూడా మనము గమనించుకున్నట్టయితే అపవాది చేత పీడింపబడటమంటే అనేక దురాలవాట్లలోకి వెళ్ళిపోవటము, బానిస అవ్వటము మత్తు పదార్థాలకు, అలాగే జోదము అనేటువంటి గ్యాంబ్లింగ్ ఈ యొక్క గ్యాంబ్లింగ్కి అడిక్ట్ అవటము, ఇంకా వేరే వేరే అలవాట్లకు బానిసగా ఉండి నార్మల్ లైఫ్ లీడ్ చేయలేనటువంటి పరిస్థితి. అపవాది ఏ రీతిగా మిస్లీడ్ చేస్తూ ఉంటాడంటే తప్పుడు తలంపులను పుట్టించి అట్రాక్ట్ చేసి పాపంలోకి వచ్చిన తర్వాత పాపంలో నుంచి విడిపించుకోలేనటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఉంటాడు, కల్పిస్తూ ఉంటాడు అపవాది. ఈ యొక్క వాక్యభాగ సందర్భంలో కూడా మనం గమనించినట్టయితే బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోని ఇంటిలో ఉండువాడు అని ఈ యొక్క వ్యక్తి గురించి వ్రాయబడి ఉన్నది. చాలామందిని మనం చూస్తూ ఉంటాం ఒంటరితనంలో ఉండి అనేక అలా దురాలవాట్లకు లోనయ్యి అనేక మత్తు పదార్థాలకు బానిసయ్యి ఎంతోమంది గడుపుతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క వ్యక్తి నిమిత్తమే ఆయన గలిలయ ప్రాంతమునకు వస్తూ ఉన్నారు. ఈ యొక్క గెరాసేనియల ప్రాంతము అనగా అన్యుల ప్రాంతము, వారు యూదులు కారు. యేసుక్రీస్తు ప్రభువారు యూదుడుగానే జన్మించి ఉన్నారు. అనేక పర్యాయములు ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఆయనకి ఎంతో వ్యతిరేకత ఎదురవి ఉన్నది, ఎందుకంటే యూదులుగా ఉండేటువంటి వారు వేరే వారితో కలవరు. కానీ గెరాసేనియల ప్రాంతంలో అన్యులు ఉంటారు, ఆ ప్రాంతమునకు ఆయన వెళ్ళి ఉన్నారు. అలాగే ఒక వ్యక్తి కోసము వెళ్ళి ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరనగా మనం చూస్తూ ఉన్నాం, అపవాది చేత పీడింపబడుతున్నటువంటి వ్యక్తి. మనము ఒకసారి ఆలోచన చేసి ఉన్నట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు లోకమును ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. ఈ క్షణాన్న ఆయన మనతో ఉన్నారు. ఈ సమయము రాబోయే కాలములు ఆయన మనతోనే ఉండి మనల్ని నడిపిస్తారు. మనకి ఏమన్నా చింత ఉన్నదా, బాధ ఉన్నదా, నా జీవితంలో ఎటువంటి బంధకములు నాకు ఉన్నాయి, దురా అలవాట్లకు లోనవి ఉన్నాను, మత్తు పదార్థాలకు లోనవి ఉన్నాను, తాగుడుకి బానిసయ్యి ఉన్నాను, మరి గ్యాంబ్లింగ్ జోదం లాంటి వాటికి లోనై ఉన్నాను, ఆర్థిక ఇబ్బందుల నుంచి నేను పైకి బయటకి రాలేకపోతున్నాను, ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏ రీతిగా అయితే మనము వాక్యభాగంలో చూసి ఉన్నామో అపవాది బంధకముల చేత పీడింపబడుతున్నటువంటి వ్యక్తి గురించి యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళి ఉన్నారు. ఆయన మన నిమిత్తమే కూడా అదే భారము కలిగి ఉన్నారు, మన నిమిత్తమే అదే ప్రేమ కలిగి ఉన్నారు. మనకున్న పరిస్థితుల నుంచి మనల్ని విమోచించి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మనము ఆలోచన చేసుకుందాం, మన స్వంత ప్రయత్నములు చేస్తూ ఉన్నామా ఈ యొక్క పరిస్థితుల నుంచి బయటపడటానికి? అపవాది అంత తొందరగా విడిచిపెట్టడు. అనేక మనము అనేక ఉపాయములు చేస్తూ ఉన్నామేమో, ఈ రీతిగా చేస్తే, ఈ రీతిగా ప్రయత్నములు చేస్తే, లేతే వేరే పలానా వ్యక్తిని ఆశ్రయిస్తే మనకి ఈ యొక్క పరిస్థితులు లేకపోతే ప్రాబ్లమ్స్ నుంచి విమోచన కలుగుతాయేమో అని, లేకపోతే ఆ ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోగలమేమో అని ఆలోచనలు చేస్తూ ఉన్నామేమో. అవేవి కూడా మంచి రిజల్ట్స్ ఇవ్వట్లేదేమో. ఈ క్షణంలో యేసుక్రీస్తు ప్రభువారు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. మనం చేయవలసిందల్లా యెహోవా దేవుణ్ణి ఆశ్రయించటము. వాక్యములో ఉన్నది, యెహోవాను ఆశ్రయించు వారికి ఎట్టి మేలు కొదువై ఉండదు అని. వింటూ ఉన్న మనము చేయవలసిందల్లా యేసుక్రీస్తు ప్రభువారి సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ లోకాన్ని రక్షించడానికి నీవు వచ్చి ఉన్నావు, నీవు రక్షణకర్తవు, రక్షణ మార్గం అనుగ్రహించి ఉన్నావు ఈ లోకానికి. ఆ రక్షణ మార్గమును నాకు కూడా బయలుపరచు ప్రభువా, నాకున్న పరిస్థితుల నుంచి నాకు విమోచన కల్పించు అని మనం ప్రార్థన చేసుకున్నట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తారు. కనుక మనకి ఉన్నటువంటి స్థితి గురించి ఆయన ఎప్పుడు కూడా మనల్ని దూరపరచరు. మనం పాపంలో ఉన్నాము, లేకపోతే మనము ఇటువంటి దుర అలవాట్లు కలిగి ఉన్నాము, ఇటువంటి వ్యసనాలకు లోనై ఉన్నాము, వీటి వలన మనము మనలో ఆ గిల్టీ ఫీలింగ్ ఉండవసరం లేదు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఉన్నప్పుడు మనము ఉన్న బలంగానే, ఉన్న మనము ఉన్న రీతిగానే ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించి పరిస్థితులు ఏవైనా సరే వాటి నుంచి మనకు విమోచన ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నారు. ఈ సమయంలో ఆలోచన చేసుకుందాం. దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసి దేవుడి యొక్క ప్రజెన్స్ను మనం కోరుకుందాం. ఆ యొక్క ప్రజెన్స్ మనతో ఉన్నప్పుడు వాక్యములో ఉన్నటువంటి వ్యక్తికి ఏ రీతిగా గొప్ప విమోచన విడుదల కలిగి ఉన్నదో
మన జీవితంలో కూడా ఆయన మనకు విమోచన విడుదల కల్పించగలరు. ఈ యొక్క వాక్య భాగమును ఇంకనూ ధ్యానం చేసుకునే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ సమయంలో గానం విందాం. గానం పూర్తయిన తర్వాత తరువాయి వాక్య భాగమును కొనసాగించుకుంటూ కార్యక్రమంలోకి ముందుకు కొనసాగుదాం. అప్పటిదాకా ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ కంటిన్యూ లిజనింగ్. శుభ సందేశం.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. వెరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకుని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థన మనవులు ఉన్నాయో తప్పకుండా మాకు తెలియపరచండి. మా ఈమెయిల్ అడ్రస్ శుభ సందేశం @gmail.com. shubhasandesham@gmail.com. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ స్తుతిగీతములు వింటూ దేవుణ్ణి మహిమపరుస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. నేటి దినం కోసము మనము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి లూకాసు వార్త 8:26-39 వరకు. బ్రేక్కు మునుపు 26-27 వచనములు ధ్యానం చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు గలిలయలోని గెరసేనీయుల ప్రాంతమునకు వచ్చి ఉన్నారు. అక్కడ అపవాది చేత పీడింపబడుతున్నటువంటి వ్యక్తి ఆయనకి ఎదురుగా నిలబడి ఈ రీతిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 8:28 వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచకుమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పెను. ఎలయనగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచు వచ్చెను గనుక వానిని గొలుసులతోనూ కాలి సంకెళ్లతోనూ కట్టి కావలి అందుంచురి, కాని వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. యేసు నీ పేరేమని వాని అడగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. ఇక్కడ ఆ యొక్క అపవాది చేత పీడింపబడుతున్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారితో అంటూ ఉన్నాడు. మనము ఈ సందర్భంలో అర్థం చేసుకోవలసింది ఏంటి అనంటే, ఆ యొక్క వ్యక్తి అపవాది యొక్క బంధకముల్లో ఉన్నాడు. ఆ వ్యక్తి మాట్లాడేది తాను కాదు కానీ ఆ యొక్క అపవాదే ఈ యొక్క వ్యక్తిలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. అదే మనము గమనిస్తూ ఉన్నాం. ఆ యొక్క అపవాది యేసుక్రీస్తు ప్రభువారిని చూసి గుర్తుపట్టి ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏ రీతిగా సంబోధిస్తూ ఉన్నాడంటే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారికి సర్వాధికారము ఉన్నది. దురాత్మలపై ఆయనకి అధికారం ఉన్నది. సృష్టిపై ఆయనకి అధికారము ఉన్నది. ఆ యొక్క అధికారాన్ని ఈ యొక్క అపవాది గుర్తించి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తున్నప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు, అలాగే మత బోధకులు వారందరూ కూడా ఆయన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆయన గురించి అర్థం చేసుకోలేకపోయి ఉన్నారు. కానీ ఈ సందర్భంలో మనం చూస్తూ ఉన్నట్టయితే అపవాది సర్వోన్నతుడైన దేవుని కుమారుడని సంబోధిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారైతే ఆ యొక్క ప్రాంతమునకు రావటము ఇదే మొదటిసారేమో. ఆ యొక్క ప్రాంతమునకు ఇదివరకు 2-3 సార్లు వచ్చి ఉంటే బహుశా ఆ యొక్క ఫెమిలియారిటీ వలన ఆ యొక్క వ్యక్తి బహుశా యేసుక్రీస్తు ప్రభువారి గురించి ముందే తెలుసుకుని ఉండవచ్చు. లేకపోతే ఆ వ్యక్తికి ముందే విమోచన కలిగి ఉండి ఉండవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకానికి వచ్చి ఉన్నది నశించిన దాన్ని వెదకి రక్షించడానికి. మరి ఈ యొక్క ప్రాంతమునకు ఆయన మొట్టమొదటిసారిగా వస్తున్నారు. అపవాది ఆయన్ను గుర్తించి ఉన్నారు దేవుని కుమారుడిగా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తున్నప్పుడైతే అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులు, శాస్త్రులు, పరిసయ్యులు, లేకపోతే ఆ యొక్క ఆలయపు మత పెద్దలు వీరెవ్వరూ కూడా ఆయన్ని మెస్సయ్యాగా గుర్తించలేకపోయి ఉన్నారు. వెంటనే మరి ఈ సందర్భంలో మనం గమనించినట్టయితే ఆ యొక్క అపవాది భయమునకు గురి అవుతూ ఉన్నది. యేసు నీ పేరేమని వాని అడగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. మరి వాక్య భాగంలో మనం చూసి ఉన్నాం, ఎవరైతే ఈ యొక్క వ్యక్తి అపవాది చేత పీడింపబడుతున్నాడో సంఖ్యలతో బంధించినా సరే అపవాది వాడిని తీసుకొని దూర ప్రాంతంలోకి వెళ్ళిపోతున్నట్టు కూడా మనము చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ యొక్క అపవాది యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తించి ఉన్నదో వెంటనే భయపడి
తెలియపరుస్తూ ఉన్నది. ఏమని అంటే, పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దు అని ఆయనను వేడుకుంటూ ఉన్నది. అంతకుముందు సందర్భంలో కూడా అపవాది చేత పీడింపబడుతున్నటువంటి వ్యక్తులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చి ఉన్నప్పుడు అపవాది ఈ రీతిగానే ప్రశ్నిస్తూ ఉండేది. లూకాసు వార్త 4:34 వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయ వచ్చితివా, నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేశాను. ఈ సందర్భంలో మనం గమనించుకున్నట్టయితే అపవాది ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తిస్తూ ఉన్నది. అపవాదికి లేదా దయ్యములకు ఉండేది ఒకటే భయము, యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట. ఎందుకంటే వారిని శాశ్వతంగా పాతాళంలోకి నెట్టివేసి శిక్షించేటువంటి అధికారము యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నది. బైబిల్లోని ప్రకటన గ్రంథము 20:10 వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల కొండములో పడవేయబడెను, అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు, వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. ఒకనొక దినమున తీర్పు దినము వస్తూ ఉన్నది. అప్పుడు అపవాది శిక్షింపబడతారు, పాపములు ఉన్నవారు శిక్షింపబడతారు. అపవాదికి ఆ విషయం ముందే తెలుసు. ఇక్కడ మరి ఈ సందర్భంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట ఉన్నారో అపవాది ప్రాతీయపడుతున్నది శిక్షింపవద్దు అని. నేటి దినమున మనం ఆలోచన చేయవలసింది ఏంటి అని అంటే, పాపంలో గడుపుతూ మనము జీవితంలో గడిపేస్తూ ఉన్నప్పుడు మనము దినములు అలాగా గడిచిపోతూ ఉంటాయని అనుకుంటాం. కానీ ఒకనొక దినమున తీర్పు దినమున యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట మనము లెక్క అప్పచెప్పవలసిన వారుగా ఉన్నాం. కావున మనము దేవుడు కల్పించినట్టు రక్షణ మార్గమును స్వీకరించినట్టయితే పాపపు జీవితమునకు స్వస్తి చెప్పి దేవుని బిడ్డలుగా ఉండగలము. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు రక్షణ మార్గమును అనుగ్రహించి ఉన్నారు. ఇక్కడ అపవాది చేత పీడింపబడుతున్నటువంటి వ్యక్తికి గొప్ప విమోచన దొరుకుతున్నది అపవాది బంధకముల నుండి. యేసుక్రీస్తు ప్రభువారు పాపముల నుంచి మనలందరినీ విమోచించడానికి లోకానికి వచ్చి ఉన్నారు. ఏ రీతిగా అయితే బంధకముల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు విమోచించి ఉన్నారు, మనల్ని కూడా పాపముల నుండి విమోచించగలరు. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు తెచ్చినటువంటి రక్షణ మార్గమును స్వీకరించి యేసుక్రీస్తు ప్రభువారిని రక్షణకర్తగా అంగీకరించి ఉన్నప్పుడు, మన పాపముల నిమిత్తమే పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలోకి వెళ్ళి మన పాపములను ఒప్పుకొని ఉన్నప్పుడు మనకు రక్షణ మార్గము దొరుకుతూ ఉన్నది. రక్షణ మార్గము కలిగి ఉన్నవారిగా, యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి ఉన్నవారిగా మనము దేవుని బిడ్డలుగా పిలువబడతాము. అటువంటి గొప్ప భాగ్యము వింటూ ఉన్న మనందరికీ కూడా దేవుని కృప వలన కలగాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము, కోరుకుంటూ ఉన్నాం. ఈ యొక్క వాక్య భాగమును ఇంకను కొనసాగించుకునే ముందు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ సమయంలో గానం విందాం. గానం పూర్తయిన తర్వాత తిరిగి వాక్య భాగమును కొనసాగించుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. అప్పటిదాకా ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ కంటిన్యూ లిజనింగ్. శుభ సందేశం.

0: లిజనర్స్, విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకుని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థన మనవులు ఉన్న ఎడ్ల తప్పకుండా మాకు తెలియపరచండి. మా ఈమెయిల్ అడ్రస్ శుభ సందేశం @gmail.com shubhasandesham@gmail.com. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ స్తుతిగీతములు వింటూ దేవుణ్ణి మహిమపరుస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. నేటి దినం కోసము మనము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి లూకా సువార్త 8:26-39. బ్రేకుకు మునుపు మనము ఈ యొక్క వాక్య భాగములో మొదటి కొన్ని వాక్యములను ధ్యానం చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు గలిలయలోని గెరాసేనీయుల ప్రాంతమునకు వచ్చి ఉన్నప్పుడు అక్కడ అపవాది చేత పీడింపబడుతున్నటువంటి వ్యక్తి ఆయన్ని సమీపించటము, యేసుక్రీస్తు ప్రభువారు అపవాదిని, ఆ యొక్క వ్యక్తిని వదిలిపెట్టమని ఆజ్ఞాపించటము, ఆజ్ఞాపించిన తర్వాత ఆ యొక్క దయ్యములు యేసుక్రీస్తు ప్రభువారిని వేడుకుంటూ ఉన్నాయి మమ్మల్ని నశింపచేయవద్దని. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు కనుక ఆయనకి సృష్టి ఆవత్తుపై అధికారము ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినది నశించిన దాన్ని వెతకి రక్షించటానికి. మరి ఆయన గెరాసేనీయుల ప్రాంతమునకు వచ్చినప్పుడు ఈ యొక్క వ్యక్తిని, ఈ యొక్క అపవాది నుంచి, అపవాది బంధకముల నుంచి తప్పించటానికి ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. వాక్యవాగ సందర్భములు లూకా సువార్త 8:32. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయిచుండెను గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చాను. అప్పుడు దయ్యములు ఆ మనిషిని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చెను. మేపుచున్నవారు జరిగిన దానిని చూచి పారిపోయి ఆ పట్టణములోని గ్రామములలోని ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసు నొద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకుని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. అది చూచిన వారు దయ్యములు పట్టిన వాడు ఎలాగూ స్వస్థత పొందెనో జనులకు తెలియజేయగా గెరాసేనీయుల ప్రాంతములో నుండు జనులందరూ బహు భయాక్రాంతులైరి గనుక తమ్మును విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి. యేసుక్రీస్తు ప్రభువారిని యొక్క దయ్యములు వేడుకుంటూ ఉన్నాయి వాటిని నశింప చేయవద్దని. మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఏమని వేడుకుంటూ ఉన్నాయంటే ఆ యొక్క పందులలోకి మేము ప్రవేశించేలాగున ఆజ్ఞ ఇమ్మనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ రీతిగానే ఆజ్ఞాపించి ఉన్నప్పుడు ఆ యొక్క పందులన్నీ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నీళ్లలోకి దూకి చనిపోవటము మనము వాక్యములో గమనించవచ్చు. గెరాసేనీయుల ప్రాంతమంతా కూడా ఈ యొక్క గొప్ప అద్భుత కార్యం గురించి తెలిసి ఉన్నది. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు భయానికి గురవి ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క వ్యక్తి గురించి వారందరికీ బాగా తెలుసు. ఎందుకంటే సంకెళ్లతోనూ బంధించున్నప్పుడు కూడా వాటిని తెంచుకొని వెళ్ళిపోయేటువంటి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడు ఈ యొక్క వ్యక్తి. అటువంటి వ్యక్తి మరి మామూలుగా నార్మల్గా అయ్యి, నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయ్యి ఆయన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదముల దగ్గర కూర్చొని ఉండటము, బట్టలు వేసుకొని కూర్చొని ఉండటము వారు చూసి ఉన్నారు. ఈ అద్భుత కార్యమని చూసి కూడా వారు తమదైనటువంటి వృత్తిలో పందులు కాసుకునేటువంటి ఆ యొక్క వృత్తికి ఆటంకం కలుగుతున్నది. మరి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉంటే మరి ఇంకేమి ఆటంకములు కల్పిస్తారో అన్న భావంతో యేసుక్రీస్తు ప్రభువారిని వెళ్ళిపోమని చెప్తూ ఉన్నారు. ఎంత విచిత్రమో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క వ్యక్తికి గొప్ప విడుదల ఇచ్చి ఉన్నారు, గొప్ప విమోచన కల్పించి ఉన్నారు. వారంతా కూడా ఈ యొక్క విషయమును గ్రహించి నమ్మి ఒక అధికారము దేవుని కుమారునికి ఇవ్వబడి ఉన్నది. ఈ యొక్క అధికారం చేతే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క వ్యక్తికి విడుదల కలుగు చేసి ఉన్నారు. వాళ్ళ కళ్ళెదుట ఈ యొక్క అద్భుత కార్యము చూసినా సరే వారి స్వలాభముల కోసము వారు యేసుక్రీస్తు ప్రభువారిని వెళ్ళిపోమ్మని అంటూ ఉన్నారు. మొదటిసారి కాదు యేసుక్రీస్తు ప్రభువారికి వ్యతిరేకత ఎదురవటము. అంతకుముందు కూడా శాస్త్రులు, పరిసయులు వారు ఆయన్ని అనేక రీతిలుగా ఇబ్బందులు పెట్టి అవమానపరిచి ఆ యొక్క ప్రాంతం నుంచి వెళ్ళిపోయేలాగా చేసి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నది నశించిన దాన్ని వెతకి రక్షించటానికి. ఆయన మనల్నందరినీ ప్రేమిస్తూ ఉన్నారు. మనం చేయవలసిందల్లా ఆయన వాక్యమును మనం గ్రహించి విని అర్థం చేసుకుని వాక్యం పట్ల విశ్వాసము కలిగి దేవుని పట్ల విశ్వాసము కలిగి దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు మనము దేవుని రాజ్యంలో వారసులముగా ఉండగలము. ఇక్కడ గెరాసేనియల ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులైతే ప్రజలైతే వారి స్వప్రయోజనాల కోసము షార్ట్ టర్మ్ గోల్స్ కోసము యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ యొక్క ప్రాంతం నుంచి వెళ్ళిపోమని అంటూ ఉన్నారు. వాళ్ళ కళ్ళెదుట ఆశ్చర్యకార్యం చూసి ఉన్నారు, కానీ వారు గ్రహించలేకపోవచ్చు ఉన్నారు. లూకాసు వార్త 8:38 ఆయన దోణి ఎక్కి తిరిగి వెళ్ళిచుండగా దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెను తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపివేశాను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెను ఆ పట్టణమందంతటను ప్రకటించెను. ఎవరైతే వ్యక్తి అపవాది యొక్క బంధకముల నుండి విడిపింపబడ్డాడో ఆ యొక్క వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారిని వేడుకుంటూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించి వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాడు. మరి ఈ యొక్క గొప్ప అద్భుత కార్యం చూసి ఆ యొక్క వ్యక్తిలో గొప్ప మార్పు వచ్చి ఉన్నది. తను ఏదైతే మరి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాడో వాటి నుంచి విమోచన పొంది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రజెన్స్ కోరుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమని తెలియపరుస్తున్నారంటే, నీకు జరిగినటువంటి గొప్ప అద్భుత కార్యమును అందరికీ చెప్పమని చెప్తూ ఉన్నారు. అవును, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్ప అద్భుత కార్యములు మనము ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నప్పుడు, వాటిని మనము ఇతరులతో షేర్ చేసుకుని ఉన్నప్పుడు వారికి కూడా మేళ్లు కలుగుతూ ఉంటాయి. ఈ యొక్క వ్యక్తి అదే చేస్తూ ఉన్నాడు, వెళ్ళి ఆ యొక్క ప్రాంతములంతా కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం, యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతమునకు వెళ్ళి ఉన్నది ఆ యొక్క వ్యక్తిని విమోచించటానికి. ఎప్పుడైతే ఆ యొక్క అద్భుత కార్యం జరిగి ఉన్నదో ఆయన తిరిగి మరి దోణి ఎక్కి వెళ్తూ ఉన్నారు. ఒక్క వ్యక్తిని విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క ప్రాంతమునకు వెళ్ళి ఉన్నట్టు మనము వాక్యం నుంచి అర్థం చేసుకునవచ్చు. ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఉన్నది మనల్ని అందరినీ రక్షించడానికి. ఆయన మన నిమిత్తమై మన పాపం నిమిత్తమై వెల చెల్లించి మనకు రక్షణ మార్గమును అనుగ్రహించి ఉన్నారు. మనం చేయవలసిందల్లా ఆ యొక్క రక్షణ మార్గమును స్వీకరించి ఉన్నప్పుడు మన పాపం నిమిత్తమై పశ్చాత్తాపడి మనం ఆయన సన్నిధిలోకి వెళ్ళి క్షమాపణ వేడుకొని ఉన్నప్పుడు ఆయన మన పాపములను క్షమిస్తారు. మనము దేవుని బిడ్డలముగా ఆయన రాజ్యములో వారసులముగా ఉండగలము. ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో ముగించుకుందాం. ప్రేమ స్వరూపి అయిన గొప్ప దేవ, యొక్క ఉదయకాల సమయమున శుభ సందేశం కార్యక్రమంలోకి మమ్మల్ని అందరినీ నడిపించి ఉన్నారు. స్తోత్రములు. వింటూ ఉన్న ప్రతి ఒక్క లిజనర్ను కూడా పేరు పేరున ఆశీర్వదించండి. ప్రతి ఒక్కొక్కరికి ఉన్న అవసరతలను మీరే తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. మీ యొక్క అత్యధికమైన కృపను మా అందరిపై ఉంచి మాకు మీ యొక్క రక్షణ మార్గమును అనుగ్రహించండి. మేము తెలిసి తెలియక చేసినటువంటి పాపములను మీకు సన్నిధిలో నాయనా మేము మొరపెట్టుకుంటున్నాం. మమ్మల్ని క్షమించమని వేడుకుంటూ ఉన్నాం. క్రీస్తు యేసు ప్రభువారిని స్వంత రక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నాం ప్రభువా. నాయనా మమ్మల్ని నడిపించండి. లిజనర్స్కున్న అవసరతలు మేము ముందు పెట్టుకుంటున్నాం. అనారోగ్యంతో బాధపడుచున్న వారికి స్వస్థతను దయచేయండి. ఉద్యోగ ప్రయత్నములు చేస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగములను దయచేయండి. స్టూడెంట్స్గా ఉన్నటువంటి వారిని ఆశీర్వదించి తెలివితో జ్ఞానంతో వారిని నింపి వారికి మంచి భవిష్యత్తును దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. రానైన దినములలో రానైన కాలములలో మీ యొక్క కాపుదల మీ యొక్క భద్రత మాతో ఉంచి నడిపించమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థనను ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.
1: విర్జలు రేడియో ద్వారా ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమము వింటూ ఉన్న మీకందరికీ ప్రభు నామమున శుభములు. ప్రతి వారం ఆదివారం ఉదయం 8:00 నుండి 9:00 వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమములో మాతో పాల్గొని ప్రభు యొక్క దీవెనలు పొందాలని, ప్రభు సమీపంగా జీవించి ఆయనలో ఎదగాలని మీ గురించి ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభు యొక్క కృప ఎల్లప్పుడూ మీతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము. మీకు ప్రార్థనా అవసరతలు, ప్రార్థనా మనవులు ఉన్నాయట్ల తప్పకుండా మాకు తెలియపరచమని కోరుతూ ఉన్నాము. మా ఈమెయిల్ అడ్రస్ shubhasandesham@gmail.com. మరొకసారి చెప్తున్నామండి, shubhasandesham@gmail.com. తిరిగి వచ్చే వారం శుభ సందేశం కార్యక్రమంలో మీరంతా పాల్గొని ప్రభు దీవెనలు పొందాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? హా, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanayya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: పోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా, టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: ఏం టెక్స్టైల్ చేస్తున్నావు? ఏమైంది నీకు?

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఇస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: హలో కాలిఫోర్నియా, ఈ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద జ్యువెలరీ రిటైలర్ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇప్పుడు యుఎస్ఏ శాంటా క్లారాలో 8వ షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు. జూన్ 20th మధ్యాహ్నం 12:30 కి జరగబోయే గ్రాండ్ ఇనాగరేషన్ లో పాల్గొనండి. జూన్ 20th మరియు 21st మీరు కొన్ని డైమండ్ మరియు ప్రెషియస్ జెమ్ జ్యువెలరీ పైన గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారు. మీ పాత 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీని మీరు ఎక్కడ కొన్నా సరే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఎక్స్క్లూసివ్లీ అట్ Malabar Golden Diamonds, Santa Clara Town Center.
8: The San Francisco Unicorns take on the Texas Super Kings in a can't-miss showdown at the Oakland Coliseum. See cricket superstar Ravi Chandran Ashwin playing for the Unicorns and be one of the first 1,500 fans to receive a free Ravi Chandran Ashwin t-shirt. Get your tickets now at sfunicorns.com.
9: Use promo code MLCVIRIJALLU at checkout to receive 10% off.
10: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండోయ్, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
11: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
12: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie, Nagaraj Annaya. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
13: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
12: Get your free instant AI home valuation right now at nagarajhomes.com. That's nagarajhomes.com. Or call Nagaraj Annaya at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.
14: This is your chance to experience DSP life for free. Follow Apex Consulting Services on Instagram, Facebook and LinkedIn. Then like and share our DSP giveaway post. It's quick, easy and could land you tickets to one of the most anticipated concerts of the year. For more details, call 510-431-7670 or 341-248-5686.
15: Recipients will be selected at random. No purchase necessary. Limited tickets available. Not all entries will receive tickets.
16: Your father worked silently, sacrificed his comforts, and spent his whole life just to see you smile. This Father's Day, make your father smile from miles away with MyPursue. Sign up and complete your KYC today and choose any free gift for your dad. Free elder care visit, Father's Day special gift or cake, $20 bonus, and here's something special for NRIs. Send money to India at a special Father's Day rate. $1 equals 105 rupees on your first $100 transfer. Refer your friends, share your favorite memory with your father and win surprise gifts together. Download MyPursue today. MyPursue, your bridge to Bharat.

0: Whatever your insurance needs are, Onshore Care gives you peace of mind. Contact 855-OK-ALL-OK or visit onshorecare.com. That is onshorecare.com. When you have OK, everything will be OK.
1: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.

0: out, party, caterings, yedena sare. The best vegetarian restaurant in the Bay Area. Chaat Bhavan, in multiple locations. For details, visit chaatbhavan.com.
1: Hi, locker lo unna mi pata bangaru gajulni yen cheyalo teliyadam leda? ఒకే పెండెంట్ సెట్ అన్ని శుభాకార్యాలకు వేసుకుని బోర్ కొట్టిందా? దాన్ని స్మార్ట్ గా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి శాంటా క్లారా టౌన్ సెంటర్ లో ఓపెన్ చేసిన మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కి రండి. మీ పాత 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ లేటెస్ట్ డిజైన్ జ్యువెలరీగా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఇక్కడ అన్నిటికీ మలబార్ ప్రామిస్ హామీ ఉంది. సో వెంటనే శాంటా క్లారా టౌన్ సెంటర్ లో ఉన్న మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ని విజిట్ చేయండి.
2: Jai Srimannarayana. His Holiness Sri Chinnajiyar Swamiji is coming to the Bay Area. Join Swamiji for the Bhagavad Gita retreat from June 23rd to 27th in Saratoga, featuring daily sessions on life management through Bhagavad Gita. Then join the Lord Hanuman Puja on Sunday, June 28th in San Ramon. Entry is free with an opportunity to receive Hanuman Deity from Swamiji. Register today at jetusa.org. Jai Srimannarayana.
3: Cricket is back at the Oakland Coliseum. This summer, experience the world's best cricket players alongside the best players in America, live in the Bay Area. The San Francisco Unicorns bring the hottest ticket of the summer to Oakland on June 24th, 26th, and 28th. Fast-paced action, international stars, affordable tickets for the whole family. Don't miss your chance to be part of cricket history at the Oakland Coliseum. Get your tickets now at sfunicorns.com.
4: Use promo code MLCVIRIJALLU at checkout to receive 10% off.
5: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie, Nagarajan Iyer. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
6: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
5: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajan Iyer at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS
7: 1938293. Nenu mee SP Balasubramanian maatladutunnanu.

0: మిరిజల్లు రేడియో వింటున్నటువంటి మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు, అభినందనలు, నమస్కారాలు.
1: సెలబ్రేటింగ్ 16 ఇయర్స్ ఆన్ యుఎస్ ఎయిర్ వేవ్స్ మిరిజల్లు రేడియో. ఊలాలా, మజా చెయ్యాలా.

0: తెలుగు శ్రోతలకు వినోదాల పొదరిల్లు, మాటల పాటల హరివిల్లు, మీ విరిజలు కార్యక్రమానికి సండే స్పెషల్ కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి. అండ్ మా ఈ షోని మీరు ఆన్లైన్ వినాలి అనుకుంటే ప్లీజ్ గో టు అవర్ వెబ్సైట్ విరిజల్లు డాట్ కామ్. రైట్ హ్యాండ్ టాప్ లో ఉన్న లిసన్ లైవ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మా షోని స్మార్ట్ ఫోన్స్ ద్వారా వినాలి అనుకుంటే డౌన్లోడ్ అవ ఫ్రీ యాప్ విరిజల్లు, స్పెల్ట్ VIRIJLLU. అండ్ బే ఏరియాలో ఉంటూ జోరుగా హుషారుగా కార్లో షికారుకి వెళ్తూ మా ఈ షోని ఆల్ ది వే టిల్ 2:57 PM పసిఫిక్ టైం మీరు వినాలి అనుకుంటే యూ కెన్ లిసన్ టు వస్ ఆన్ బాలీ 92.3 FM. అలాగే శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో కార్స్ లో 24/7 తెలుగు మాటలు, తెలుగు పాటలు వినాలి అనుకుంటే 92.3 FM HD2. అలాగే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వకపోతే ఇట్స్ అన్ ఎక్స్క్లూజివ్ వాట్సాప్ క్లబ్, యూఆర్ మిస్సింగ్ లాట్. ఎస్పెషల్ వి గివ్ లాట్స్ ఆఫ్ గిఫ్ట్స్, మూవీ టికెట్స్, కాన్సర్ట్ టికెట్స్, ఈవెంట్స్ టికెట్స్, ఇంక్లూడింగ్ శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ గేమ్స్ టికెట్స్. వి గివ్ లాట్స్ ఆఫ్ గిఫ్ట్స్ టు ఆర్ లవ్లీ లిజనర్స్ అండ్ ఆల్ దీస్ గిఫ్ట్స్ ఆర్ ఓవర్ అండ్ అబౌవ్ వాట్ వీ గివ్ ఆన్ ఎయిర్. మేము విరిజల్ షోలో రేడియోలో ఇచ్చే గిఫ్ట్స్ అంతకు మించి మేము ఒక వాట్సాప్ గ్రూప్లో ఇస్తూ ఉంటాం. సో మా ఎక్స్క్లూజివ్ వాట్సాప్ క్లబ్లో మీరు జాయిన్ అవ్వాలంటే వెరీ సింపుల్, గో టు facebook.com/virijallu ఆర్ మా ఇన్స్టాగ్రామ్ పేజ్ విరిజల్కి వెళ్ళండి, VIRIJALLU. మీకు అక్కడ పిన్డ్ పోస్ట్ కనిపిస్తుంది, యూల్ సీ ఏ పిన్డ్ పోస్ట్ విత్ ఎ క్యూఆర్ కోడ్, స్కాన్ ఇట్ అండ్ జాయిన్ అస్. లేదా జస్ట్ సెండ్ ఇస్ అన్ ఈమెయిల్ virijallu@gmail.com with your name and phone number and we'll add you in. Once again, Virijallu శ్రోతలందరికీ కూడా మనస్ఫూర్తిగా మా ఆహ్వానం అండ్ నమస్కారాలు. ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు. ఎందుకు మాట అంటున్నానంటే 16 ఇయర్స్ ప్లస్ 16 ఏళ్ల పైచిలకు అఫ్కోర్స్ విరిజల్లు ఎప్పుడు కూడా మా షో మైక్ ముందు మేము కూర్చున్నా, మేము షోలో లేకుండా ఒక ప్రోగ్రామ్ వేసినా సరే నిరంతరం ఎప్పుడు మేము ఒకటే ప్రయత్నిస్తూ ఉంటాం, మిమ్మల్ని అందరినీ ఎప్పుడు అలరిస్తూ ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇస్తూ ఎంటర్టైన్ చేయాలన్నదే మాది ఆబ్వియస్లీ ఆర్ బిగ్గెస్ట్ ఆబ్జెక్టివ్. బట్ మేము అఫ్కోర్స్ వీ ట్రై టు కేటర్ టు ఆల్ జనరేషన్స్, వీ ట్రై టు కేటర్ టు ఎవ్రీ వన్ అండ్ కొత్త తరానికి కూడా ఉత్సాహాన్ని కలిగిస్తూ కొత్త కొత్త యాక్టర్స్, కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్, కొత్త కొత్త పాటల్ని, కొత్త హుషార్ని, వాటి మీద ఎంత ఫోకస్ చేస్తామో మన దిగ్గజాలని, మన మహానుభావుల్ని, సమ్ ఆఫ్ ది గ్రేట్స్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ, మ్యూజిక్ ఇండస్ట్రీ, వాళ్ళని ఎప్పుడు కూడా విరిజల్ ఎప్పుడు కూడా మర్చిపోదు. ఒక రామిర్యాల గారు డిఎస్పి గారు, వీళ్ళ షోస్ ఇచ్చినప్పుడు, వీళ్ళ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ఎంత ఉత్సాహపడతామో. మరి అలాంటి మన మేటి నటులు, యాక్ట్రెస్, యాక్ట్రెసెస్ వాళ్ళ గురించి కూడా ప్రస్తావించడానికి మేము అంతే తాపత్రయపడతాం. వాళ్ళని మర్చిపోకుండా గుర్తు చేసుకునే ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉంటాం. సో ఈ టుడేస్ విరిజల్లు విల్ బి ఎ స్పెషల్ నీరాజనం. June 4th ఎంఎస్ విశ్వనాథన్ గారి పుట్టినరోజు, ఎంఎస్వి అని ముద్దుగా పిలుచుకుంటాం. మన తెలుగు సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాటలు అందించిన ఎంఎస్వి గారిని గుర్తు తెచ్చుకుంటూ ఇవాళ విరిజల్లులో గతంలో ప్రసారం చేసిన ఒక నీరాజనం స్పెషల్ మళ్ళీ మీకోసం పునః ప్రసారం చేస్తున్నాం. వన్స్ అగైన్ June 24th ఎంఎస్వి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎంఎస్ విశ్వనాథన్ గారి మీద విరిజల్లులో ఒక ప్రత్యేకమైన నీరాజనం. హియర్ యు గో.
1: సంగీతం అనేది దేవుని భాష అయితే మరి సరిగమ పదనిసల్లు సప్త

అన్ని వర్గాలని అలరించే ఆయన సంగీతం గురించి అందరూ కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆరంభం నుంచే వైవిధ్యం అందించాలనే తపనతో ఎంఎస్ విశ్వనాథన్ గారు ప్రయోగాల మీద ప్రయోగాలు చేసుకుంటూ ముందుకు సాగారు. నిజంగా ఆయన ఎక్స్పెరిమెంట్స్ చేయటం అనే ఆయన పంథ, ఆయన పద్ధతి ఎంత మంది సంగీత ప్రియులని ఆనందపరిచిందో ఆయన పాటలు విన్న వారందరికీ కూడా అర్థమవుతుంది. అసలు ఆయన జీవితమే ఒక ప్రయోగం అనేవారు ఆయన. 1928లో జూన్ 24వ తారీఖున కేరళలోని పాలక్కోడ్లో జన్మించారు ఎంఎస్ విశ్వనాథన్ గారు. అంత ఆనందమైన బాల్యమేమీ కాదు ఆయనది. పుట్టినప్పటి నుంచి కూడా నష్టజాతకుడు, దురదృష్టజాతకుడు అనేవారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవటం, ఆ తర్వాత చెల్లిని కోల్పోవటం, ఆ తర్వాత అందరూ ఆయన్ని నష్టజాతకుడు, దురదృష్టవంతుడు అంటుంటే మాటలు పడలేక వారి అమ్మగారు వారిని వారి మేనమామ గారింటికి తీసుకొచ్చేశారు. అప్పట్లో శ్రద్ధగా స్కూల్కి వెళ్తున్న విశ్వనాథన్ గారిని అదే దారిలో వెళ్తూ ఉంటే ఒక సంగీత పాఠశాల ఆయన్ని ఆకర్షించింది. అక్కడ సంగీతం మాస్టర్ గారు నీలకంఠ భాగవతార్ గారు. ఆయనకి ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో చాలా మంచి పేరుంది, నాటకాలు కూడా వేస్తారని మంచి ప్రఖ్యాతి కూడా ఉంది. ఏం చేసి ఆయనకి ఎంఎస్ విశ్వనాథన్ గారికి మరి ఎలా అబ్బిందో తెలీదు సంగీతం మీద ఉన్న ఆసక్తి. ఆయన కేవలం స్కూల్కి వెళ్లి అటెండెన్స్ వేసుకోవటం, వెంటనే పరిగెత్తి ఆ సంగీతం స్కూల్లోకి వెళ్లి అక్కడ హాజరు వేయించుకొని శ్రద్ధగా పాఠాలు వినటం, అలా ప్రారంభమైంది ఆయనకి సంగీతంలో ఉన్న ఆసక్తి. ఇలా ఒకటి రెండు రోజులు కాదండి, కనీసం 2 ఏళ్ల పాటు ఇలాగే సాగింది ఆయన సంగీత సాధన. సంగీతం శ్రద్ధగా డబ్బులు ఇచ్చి నేర్చుకున్న వారికన్నా కూడా వెనకాల వారికి పనులు చేసి పెడుతూ అటు ఇటు నడయాడుతూ ఆయన నేర్చుకున్న సంగీతం విద్వత్తు చాలా ఎక్కువ అని గమనించిన నీలకంఠ భాగవతార్ ఆయనని శిష్యునిగా చేసుకుని ఆయనకి సంగీత పాఠాలు, ఆయన సంగీతజ్ఞునిగా చేసే ప్రథమ ప్రయాణం ఆయనతోటే మొదలైంది. మరి ఆ రహస్యం స్కూల్కి వెళ్లటం లేదన్న రహస్యం ఎన్నో రోజులు సాగలేదు. మరి వారి తాతయ్య గారికి తెలియటం తటస్థించింది. అయినా కూడా ఆయన్ని కోపడకుండా మనవనిలో ఉన్న ఆ సంగీతం మీద ఉన్న ఆసక్తి గురించి చూచాయగా తెలుసుకుని ఇక ఆయనకి తెలిసిన హుషారుతోటి పూర్తిగా విద్యని స్కూలుని పక్కన పెట్టి నీలకంఠ భగవత దగ్గర శిష్యరకం మొదలుపెట్టారు ఎంఎస్ విశ్వనాథన్ గారు. అదే సమయంలో ఆ చిరు ప్రాయంలోనే టౌన్ హాల్లో ఒక తొలి కచేరీ చేయడం, ఆ కచేరీ దాదాపు 3 గంటల పాటు చేసిన ఆ కచేరీకి జనం విరగబడి రావడం, ఆ కచేరీ గురించే తర్వాత సంభాషించుకోవడం, ఆ 13 ఏళ్ల వయసులో ఆయన్ని ఎంతో ఉద్వేగానికి ఆనందానికి లోనయ్యేటట్టు చేశాయి.

0: ఈ చక్కని నీరాజన ప్రోగ్రామ్ ని మనకి స్పాన్సర్ చేస్తున్నారు యూ స్మైల్ డెంటల్ ఇన్ 3 బే ఏరియా లొకేషన్ శాన్ హోజే, సన్నీవేల్ అండ్ ఫ్రీమాంట్. మనకి డెంటల్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా యూజ్ చేసుకోము. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు టేక్ కేర్ ఆఫ్ ఓరల్ హైజీన్. అండ్ మూర్తి గారు అండ్ ఇస్ వెరీ ఎక్స్పీరియన్స్ టీమ్ విల్ టేక్ ద బెస్ట్ అండ్ ఎక్సలెంట్ కేర్ ఆఫ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ, ఎస్పెషల్లీ కిడ్స్ ఎస్ వెల్. ఫర్ అపాయింట్మెంట్స్ కాల్ 408-361-8133 ఆర్ విజిట్ యూ స్మైల్ డెంటల్ .com. యూ స్మైల్ డెంటల్ చిరకాల నిలిచిపోయే చిరునవ్వు కోసం. అండ్ మీరు వింటున్నారు శ్రీ ఎంఎస్వి గారి మీద ప్రత్యేకమైన నీరాజనం.
1: తాతగారి పెంపకంలో పెరిగిన ఎంఎస్ విశ్వనాథన్ గారికి త్యాగరాజ గారి కృతులన్నా, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాటలన్నా చాలా చాలా ఇష్టం. అలాగా నీలకంఠ భాగవతారు గారి ఆధ్వర్యంలో స్వరరాజ ప్రస్థానం ఆరంభించిన ఆయనకి అందరిలాగానే అప్పట్లో నాటకాలు వేయాలని ఒక కుతూహలం. అక్కడ హరిశ్చంద్ర నాటకం అనేది ఒక జైల్ డేలో వేస్తున్నప్పుడు హరిశ్చంద్ర నాటకంలో ఆయన ఒక పాత్ర పోషించడం, లోహితాసుని పాత్ర పోషించిన ఆయన స్ఫురద్రూపాన్ని చూసి అందరూ మెచ్చుకోవటం జరిగింది. అందరూ మెచ్చుకుని అదరగొట్టేసిన ఎంఎస్ విశ్వనాథన్ నటను చూసి మెచ్చుకునేటప్పటికీ అందరిలాగే ఆయనకి కూడా ఒక చిన్న చిరు కోరిక కలిగింది, తాను నటుడినైతే ఎలా ఉంటుంది అని. మరి దానికి తగ్గట్టే చుట్టుపక్కల అందరూ కూడా నువ్వు చాలా అందంగా ఉన్నా, ఓయ్ హీరోగా నటించాలి, హీరోగా ప్రయత్నించాలి అనగానే తను కూడా ఒక హీరో అయిపోయినట్టు కలలు గని అక్కడ మేనమామ గారు కోయంబత్తూరులో తిరువూరులో ఉంటే వారి దగ్గర తాతగారి దగ్గర అనుమతి తీసుకొని సినిమాల్లో చేర్చమని బతిమలాడి మొత్తానికి ఎట్లా అయితేనే మద్రాసు నగరంలో 1941లో అడుగు పెట్టారు. మరి స్టూడియోలో తొలి మేకప్ టెస్ట్ వేశారు, అంతా బానే ఉందనుకున్నారు, లోపలికెళ్లి చక్కగా మాట్లాడుకున్నారు, అంతా వెనక్కి వచ్చి హీరో అవ్వాల్సిన ఆయన ఆశల మీద నీళ్లు చల్లినట్టుగా, లేదమ్మా నీ రూపం చూస్తే హీరోయిన్ కి తమూళ్లాగా అనిపిస్తున్నావు, మళ్లీ కొంచెం ఎదిగిన తర్వాత మళ్లీ చూస్తాన్లే అని వెళ్ళిపోయారు. నిస్పృహతో కుంగిపోయారు ఎంఎస్ విశ్వనాథన్ గారు. మరి అక్కడేమో ఊళ్ళో ఎన్నో గొప్పలు చెప్పుకొని వచ్చి హీరోనైపోతాను, గొప్ప స్టార్నైపోతాను అనుకొని వచ్చిన ఆయనకి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తే వారికి మొహం చూపించడానికి చెల్లక, అనుమానం అవమానం భరించలేక మద్రాసులోనే బ్రతకాలని నిర్ణయించుకొని ఆఖరికి ఆ స్టూడియోల వెనకే తిరుగుతున్నప్పుడు ఆఫీస్ బాయ్గా చేరుతావా అని అడిగారట. ఏదో ఒక పని మొత్తానికి మద్రాసులోనే ఉండి చేయాలి అన్న కోరికతో మొత్తానికి ఆఫీస్ బాయ్ లాగా చేరారు ఎంఎస్ విశ్వనాథన్ గారు. చేసే పని ఆఫీస్ బాయ్ అయినా ఆయన మనసు మాత్రం మొత్తం కంపోజింగ్ రూమ్ లోనే. అక్కడ వారికి కాఫీలు టీలు ఇస్తూ పలహారాలు అందిస్తూ ఖాళీ సమయాల్లో ఎప్పుడు వీలు పడితే అప్పుడు వివిధ సంగీత దర్శకులు చేస్తున్న కంపోజింగ్స్ వినడము, వాటి మీద శ్రద్ధ ధ్యాసతో ఆరాధించడం మొదలు పెట్టారు. అప్పట్లోనే ఎంఎస్ విశ్వనాథన్ గారికి టిఎస్ బాలయ్య అనే ఒక పెద్ద ఆర్టిస్టుతో పరిచయం జరగటం, ఆయన వారిని నిస్సారంగా జీవితం గడుస్తున్న ఆయన్ని ఇక్కడ ఎంతకాలం కష్టాలు అనుభవిస్తామంటూ మొత్తానికి సేలంలో ఉన్న మోడర్న్ థియేటర్స్ అనే సంస్థకి తీసుకువెళ్లడం, అక్కడ కెవి మహాదేవన్ గారికి వారిని పరిచయం చేయటం జరిగింది. కెవి మహాదేవన్ గారికి ఈయన రెండు వాక్యాలు పాట పాడి వినిపిస్తే ఈయనలోని ప్రతిభని గమనించి చేతిలో డబ్బులు పెట్టి తప్పకుండా సెంట్రల్ స్టూడియోకు వెళ్ళు, అక్కడ పని దొరుకుతుంది అని కెవి మహాదేవన్ గారు వారిని ఆశీర్వదించి మళ్లీ పనిలోకి వేరే స్టూడియోకి పంపించారు.

అప్పట్లో మరి సెంట్రల్ స్టూడియోలో ఆయన పనిచేసినప్పుడు ఆ సంస్థని తీసుకున్న లీజ్కి తీసుకున్న జూపిటర్ సంస్థ వారి దగ్గర ఎస్ఎం సుబ్బయ్య నాయుడు గారు అనేవారు సంగీత దర్శకునిగా ఉండేవారు. ఆ ట్రూప్ లో హార్మోనిస్ట్ గా చేరారు ఎంఎస్ విశ్వనాథన్ గారు. సంగీత ప్రయాణం అలా మొదలయ్యి ఆఫీస్ బాయ్ నుంచి ప్రస్తుతం హార్మోనిస్ట్ గా చేరిన విశ్వనాథ్ గారికి అక్కడ ఎంతో మంది ఉద్దండులతోటి పరిచయం అయింది. ఎంజీఆర్ గారు, అన్నాదురై గారు, కరుణానిధి గారితో పాటు అద్దేపల్లి రామారావు గారు, సిఎస్ జయరామన్ గారు, సిఆర్ సుబ్బరామన్ వంటి వారి సంగీత దర్శకులతో కూడా పరిచయాలు మొదలైంది. అదే రోజుల్లో వీరాభిమన్యు చిత్రానికి సంగీత చర్చలు జరుగుతున్న సమయంలో ఒక పాటకి మూడు నాలుగు పాటల బాణీలు అందించినప్పుడు ఎవరికి నచ్చలేదు. తీర సుబ్బయ్య నాయుడు గారు లోపలికి వచ్చినప్పుడు ఒక పాట బాణి ఆయనకి చాలా నచ్చి గదమాయించినట్టు అడిగారు, ఎవరి పాటకి బాణీ కట్టింది అని. కొంచెం భయం భయంగా బితుకు బితుక్గా ఎంఎస్ విశ్వనాథన్ గారు చెయ్యెత్తి, నేనే కట్టాను ఆ పాటకి బాణి అన్నారు. తిట్టడం పక్కన పెట్టి మెచ్చుకొని రికార్డింగ్ నోట్స్ సిద్ధం చేయి అని వెళ్లారు. అలా అంత ఉద్దండుడైన సంగీత దర్శకుడి కంట్లో పడ్డారు ఎంఎస్ విశ్వనాథన్ గారు. మరి ఆ రోజున ఆయన కట్టిన పాట బాణి మొదలవటంతో ఆయన సంగీత ప్రయాణం కూడా మొదలైందని చెప్పాలి. కానీ అకస్మాత్తుగా జూపిటర్ సంస్థ లీజ్ పూర్తయింది. సినిమాలు పూర్తయిపోయినాయి, వెళ్లిపోయాక మళ్లీ కథ మొదలకే వచ్చింది. కానీ కథ మొదలకే వచ్చి అందరూ ఉద్వాసన చెప్పి అందరూ వెళ్లిపోయిన తర్వాత కూడా సుబ్బయ్య నాయుడు గారు ఆయన్ని పిలిచి, ఎంఎస్ విశ్వనాథన్ గారిని పిలిచి తనతో పాటు తీసుకెళ్లి ఒక సోమసుందరం చెట్టియార్ అని ఆయన దగ్గరికి తీసుకెళ్లి ఆయన తరపున ఈయనే బతిమలాడుతూ చాలా ప్రతిభావంతుడు, చాలా విద్యాశీలి, ఏదో ఒక పని కల్పించండి అని చెప్పినప్పుడు ఆయన దగ్గర మొత్తానికి పనికి కుదిరారు. ఆయన ఆర్కెస్ట్రా ట్రూప్ లోనే వయలనిస్ట్ గా అప్పటి వరకు ఉన్న ఒక వ్యక్తి ఎంఎస్ విశ్వనాథన్ గారికి పరిచయం జరగడం, ఆ తర్వాత వారి స్నేహం చరిత్ర సృష్టించడం జరిగింది. ఆయన మరెవరో కాదు రామ్మూర్తి గారు. విశ్వనాథన్ రామమూర్తి పేరు కింద దాదాపు 500 పై చిలుకు సినిమాలని, ఆ తర్వాత వారిద్దరి ప్రయాణానికి శ్రీకారం చుట్టిన పరిచయం అక్కడ సుబ్బయ్య నాయుడు గారి వల్ల జరిగింది.

0: మీరు వింటున్నారు ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఎంఎస్వి గారి మీద స్పెషల్ నీరాజనం ప్రోగ్రామ్. ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అండ్ విల్ సీ యూ ఆన్ ద అదర్ సైడ్.
1: Celebrating 16 years on US Airwaves, Virjalu Radio.
2: Hi guys, name me Advisesh.
3: My congratulations to Virjalu Radio. I've had such a journey with so many people involved, with Virjalu, Vijay Garu and so many other people at Bata and all these other Telugu organizations. It's so extraordinary that we have a 24/7 Telugu FM in the US. It's even more extraordinary that you have somebody doing that for 16 years without stopping. Talk about consistency, credibility. That's extraordinary. నాకు చాలా ఆనందంగా ఉందండి. మనకి ఒక ట్రెడిషన్ కూడా అయిపోయింది. నా ప్రతి సినిమా కూడా విజువల్ రేడియోకి వస్తాను. అదొక చిన్న హోమ్ కమింగ్ సార్ మన బే ఏరియాకి. యా, వెరీ ప్రౌడ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్.
1: సెలబ్రేటింగ్ 16 ఇయర్స్ ఆన్ యుఎస్ ఎయిర్ వేవ్స్ విజువల్లు రేడియో. ఊలాలా మజా చేయాలా.
4: పీపుల్ యూజ్ రియల్ ఎస్టేట్ యాజ్ ఎ వెహికల్ టు బిల్డ్ ఎంపైర్స్. కెన్ యూ? Yes. Planning, patience and right strategy can get you there. Hi, this is Satya Dasari. I help many clients develop a habit of building wealth in real estate. Call me to help you.
0: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
5: Mantra India is now available for full service catering.
6: Full service catering.
5: They provide cutlery, bartender service, on-site cooking service for various menus like dosa, tandoor, etc. Enjoy their catering in your backyard or hotel, wineries, community centers or venues like Hyatt, Marriott and Pullman San Francisco. Mantra India also has a dedicated office open 7 days a week from 10 a.m. to 5 p.m. for catering needs. Email them at mantraindiacatering@gmail.com. or call 650-960-1001. Mantra India.
7: అరే నీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ఏంటి ఒకసారి చెప్పు.
8: రవ్వ లడ్డు, బూందీ లడ్డు, పాదుషా సున్నుండలు, బూంది మిఠాయి కబులు అయిపోలేదు. చెక్కలు, చెకోడీలు, ఆంధ్ర చెక్కలు, మురుకులు, పీనట్ మసాలా, రిబన్ పకోడా, ఆలు భుజియా, స్పైసీ క్యాషు,
7: ఓహో,
8: నల్లకారం పొడి, నువ్వుల పొడి, పప్పుల పొడి, పల్లి పొడి, పుదీనా పొడి, కాకరకాయ పొడి, కంది పొడి.
7: ఆపరా బాబు,
8: వింటుంటేనే మా అమ్మ చేతి వంట గుర్తొస్తుంది.
7: వరి అవకరా, ఇప్పుడు మన బే ఏరియా అండ్ సాక్రమెంటోలో కావ్య ఫుడ్స్ ఉంది కదా.
9: కావ్య ఫుడ్స్ స్నాక్స్, స్వీట్స్ అండ్ పౌడర్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా కమ్మగా తయారు చేయబడినవి అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
10: The future belongs to the skilled AI. Master AI technologies with Java, AIML, STET and Python. Industry ready training designed for success. Don't just learn. Lead. Enroll now. For details visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
11: TNC apply.
12: On your mark, get set, transfer.
13: Transfer?
12: Yes, transfer money to India in a blink at the best transfer rates with MyPursu app. Sending money, paying bills, helping parents, shopping, shipping your parcel or securing your family's future. Now everything is easy with MyPursu app. Send money to India at best exchange rates.
14: MyPursu, one app, one tap. Download the app today or visit MyPursu.com.
15: We beat Google rates. Check for latest.
1: Celebrating 16 years on US Airwaves, Virjalu Radio.
16: Andarki namaskaram andi, nenu MM Kirwani.
17: Hi, this is A.R. Raman.
18: Hi everyone, this is DSP, me Devistri Prasad maatladutunnanu.
19: Hello guys, this is Taman speaking.
3: Nenu mee Dreams Cicerolio maatladutunnanu.
7: Namaskaram, nenu mee Ram Mediala.
2: Hi, this is Nikki Jain here.
0: Hi, this is Anu Provence.
10: Hey, this is Yon Shankar Raja.
8: Hi, I am Gopi Sundar here.
0: Meeru vintunnadi Virjalu Radio.
10: You are listening to Virjalu.
16: Virjalu Radio, naa hrudayapoorvaka shubhakankshalu.
18: Ee Virjalu, an evergreen radio. అందరి మనసులో ఎప్పటికి నిలిచిపోవాలని అండ్ ది బెస్ట్ గా ఎదగాలని కోరుకుంటున్నాను. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. కీప్ రాకింగ్ విర్జల్లు. థ్యాంక్ యూ.
1: సెలబ్రేటింగ్ 16 ఇయర్స్ ఆన్ యుఎస్ ఎయిర్ వేవ్స్ విర్జల్లు రేడియో. ఊలాలా మజా చేయాలా.
0: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి అండ్ ఈ రోజున ఈ సండే నాడు విరిజల్లులో మీకోసం తీసుకొస్తున్నాం ప్రత్యేకమైన నీరాజనం స్పెషల్. లెజెండరీ ఎంఎస్ విశ్వనాథన్ గారి పుట్టినరోజు సందర్భంగా, జూన్ 24th ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మీకోసం ఎంఎస్వి గారి మీద గతంలో చేసిన నీరాజనం స్పెషల్ పునః ప్రసారం చేస్తున్నాం. ఆ ప్రోగ్రామ్ కంటిన్యూ చేసే లోపల అఫ్ కోర్స్ మేము చెప్తాం కదా, మా విరిజలులో బాటాలో మా అందరు మోడస్ ఆపరేండి ఒకటి ఒక ఈవెంట్ అయిపోయిన వెంటనే మేబీ ఒక హాఫ్ ఎ డే గ్యాప్ తీసుకుని నెక్స్ట్ ఈవెంట్కి మూవ్ అయిపోతాం. నెక్స్ట్ ఏంటి అంటాం, సో మరి అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ ఇన్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ దిస్ టైమ్ యూఆర్ బ్రింగింగ్ ద బిగ్గెస్ట్ ఇండియన్ ఇండిపెండెన్స్ డే బట్స్ బీయింగ్ సెలబ్రేటెడ్ ఇన్ ఏ డిఫరెంట్ స్కేల్ అండ్ డిఫరెంట్ స్టైల్ ఆన్ ఆగస్ట్ 15th సాటర్డే ఇన్ శాన్ హోసే స్వదేశ్ ద బిగ్గెస్ట్ ఇండియన్ ఇండిపెండెన్స్ డే parade and day night mela August 15th Saturday in downtown San Jose where the Christmas in the park happens, Caesar de Chavez Park in San Jose. And this time speciality is we are celebrating 80 years of India and 250 years of United States, so it's going to be a multinational parade in downtown San Jose. It's going to be an amazing event. It's going to be a free event, free parade, free day night mela. Log the date, August 15th Saturday in downtown San Jose where the Christmas in the park happens, and it's going to be a multinational parade for the first time, and we are associating with city of San Jose, downtown association of San Jose. It's going to be an amazing parade representing not just India, of course all the beautiful states of India will be represented, but we'll also be celebrating 250 years of US. So we're going to bring the entire all the world together. It's going to be a multinational parade, and it's going to be one of its kind, August 15th, Saturday in San Jose. For all the details and to get your free tickets for the event, go to aiaevents.org. That is aiaevents.org. But stay tuned for more details. And to follow us on Insta, just follow our Insta handle, aia.events. Once again, June 24th, MSV Gari Puttinroju Sandarbhanga. ఆయన మీద గతంలో మేము చేసిన నీరాజనం ప్రోగ్రాం పునః ప్రసారం చేస్తున్నాం. తరువాయి భాగం మీకోసం.
6: అందం అంటే ఈ ప్రశ్నకి సమాధానం కష్టమే, కానీ చక్కని చిరునవ్వు నిజంగానే అందాన్ని ఆనందాన్ని ఇస్తుంది. ఆ చిరునవ్వులని గత 14 ఏళ్లుగా బే ఏరియా వాసులకి పంచుతున్నారు మన తెలుగు డెంటిస్ట్ డాక్టర్ మూర్తి ఉపాల ఫ్రమ్ యూ స్మైల్ డెంటల్. రెగ్యులర్ చెకప్స్, కిడ్స్ చెకప్, సింగిల్ డే క్రౌన్, లేజర్ ట్రీట్మెంట్, కాస్మెటిక్ రీకన్స్ట్రక్షన్, ఇన్విసలైన్, ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అండ్ ఆల్ అదర్ డెంటల్ నీడ్స్ అండర్ వన్ రూఫ్. ఫర్ అపాయింట్మెంట్స్ కాల్ 408-361-8133 ఆర్ విజిట్ usmiledental.com.
11: యూ స్మైల్ డెంటల్ నౌ ఇన్ 3 locations, San Jose, Sunnyvale and Fremont. Late evenings and weekend appointments are also available. మనందరికి కంపెనీ స్పాన్సర్డ్ డెంటల్ ఇన్సూరెన్స్ ఉన్నా యూజ్ చేసుకోమో. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు టేక్ కేర్ ఆఫ్ ఓరల్ హైజీన్ అండ్ మూర్తి ఉపాల గారు అండ్ హిస్ టీమ్ విల్ టేక్ ద బెస్ట్ కేర్ ఆఫ్ యూ. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ usmiledental.com. Usmile Dental, చిరకాలం నిలిచిపోయే చిరునవ్వు కోసం.
13: అబ్సల్యూట్లీ రైట్ అండి, మూర్తి ఉపాల గారి పర్యవేక్షణలో యూస్మైల్ డెంటల్ ఇన్ 3 locations, శాన్ హోజే, సన్నీవేల్ అండ్ ఫ్రీమౌంట్. ఇట్స్ అ వెరీ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా మంది శ్రోతలు కూడా మనకు కాల్ చేసి చాలా సార్లు చెప్పారు, అండ్ మూర్తి ఉపాల గారు ఇస్ అ టెస్టమెంట్ ఆఫ్ అన్ ఎక్సలెంట్ డెంటిస్ట్. సో టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. 408-361-8133 ఆర్ విజిట్ usmiledental.com. మరి June 24th శ్రీ ఎంఎస్ విశ్వనాథన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు విరిజలులో మీకోసం ఒక ప్రత్యేకమైన నీరాజనం.
17: ఎంఎస్ విశ్వనాథన్ గారు, రామ్మూర్తి గారి స్నేహం ఎలా కొనసాగింది అని చెప్పే ముందుగా వారిద్దరూ కలిపి శ్రీ సుబ్బరామన్ గారి దగ్గర అసిస్టెంట్స్ గా పనిచేయటం మొదలు పెట్టారు. అలా కొన్ని రోజులు గడిచాక వారిద్దరికి కూడా సంగీత దర్శకత్వం చేసే ఒక అవకాశం కలిగింది. అప్పట్లోనే వారికి ఉన్న పరిచయాలు సుశల దక్షిణామూర్తి గారు, ఘంటసాల గారు, లింగప్ప గారు, గోవర్ధనం గారు, ఇటువంటి వారి పరిచయాల వల్ల దొరికిన ఆ సదవకాశాన్ని వినియోగించుకుంటూ ముఖ్యంగా ఆ చిత్రానికి ఎంజీఆర్ గారు నటిస్తుండగా వారి నటనలో వీరు సంగీత దర్శకత్వం చేయటం అనుకునే అద్భుతమైన అవకాశానికి ఎగిరి గంతేసి పాటలు కడుతున్న తరుణంలో మళ్లీ మరొకసారి విధి వారిని కాటేసిందని చెప్పాలి. 32 ఏళ్ల వయసులో అర్ధాంతరంగా సుబ్బరామన్ గారు చనిపోయారన్న వార్త వచ్చింది. వారికి ఎంతో ఉత్సాహంతో వారు కట్టిన తొలి బాణీలను వినిపించాలనుకున్న వీరు కృప కుంగిపోవటమే కాకుండా వీరితో పాటు ఏం చెయ్యాలి, అప్పటికి 9 సినిమాలు ఫ్లోర్ మీద ఉన్నాయి సుబ్బరామన్ గారి సంగీత దర్శకత్వంలో. అదే సమయంలో తీస్తున్న సినిమా దేవదాసు చిత్రం కూడా. ఈ 9 సినిమాలు ఫ్లోర్ లో ఉన్న సినిమాలు ఏం చేయాలి అని నిర్మాతలు అల్లల్లాడిపోతున్న తరుణంలో వీరిద్దరూ కూడా గురువు గారి మీద అభిమానంతో నిర్మాతల దగ్గరికి వెళ్లి వారు చేస్తున్న సినిమాని పక్కన పెట్టి ఆ వచ్చిన ఆపర్చునిటీని కూడా పక్కన పెట్టి గురువు గారి 9 సినిమాలకి కూడా మేమే సంగీత దర్శకత్వం వహిస్తాము అని చెప్తే కోర్స్ నిర్మాతలు ఆనందంతో ఎగిరి గంతు వేశారు. కానీ ఇందులో ముఖ్యంగా చెప్పుకునే విషయం ఏంటంటే, ఆ 9 సినిమాలకి కూడా సంగీత దర్శకత్వం వహించినా కూడా వీరిద్దరి పేర్లు కనిపించవు. గురువుగారి మీద ఆరాధనతో అభిమానంతో సుబ్రహ్మణ్య గారి పేరే కనిపిస్తుంది ఆ 9 చిత్రాలకి కూడా. దేవదాసు సినిమాలో సుబ్రహ్మణ్య గారు చనిపోయే సమయానికి 7 పాటలు సుబ్రహ్మణ్య గారు బాణీ చేసిచ్చారు. కానీ అందరికీ నచ్చి అందరి నోట్లో నానే పాట జగమే మాయ బ్రతుకే మాయ అనే పాట ఒకటి, అలాగే బాల సరస్వతి గారు పాడిన క్షేత్రీయ పదం ఇంత తెలిసి ఉండి, ఈ 2 పాటల్ని సుబ్రహ్మణ్య గారే స్వరపరిచి ఇచ్చారు. ఆ పాటలు కాదు, ఏ
13: పాటేమన్నా
17: గారు అండ్ రామ్మూర్తి గారు స్వరపరిచి ఇచ్చారు. అలా ప్రయాణమైన వారి జంటకి అద్భుతమైన స్పందన వచ్చింది. అద్భుతమైన స్పందన, ఆ స్పందనతో మొట్టమొదటి చిత్రం పణం అనే ఒక చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. సినిమాలో సంగీతం బాగుందని అందరూ పొగిడినా కూడా సినిమా మాత్రం పరాజయం పాలైంది. మరలా అపజయం పాలైన చిత్రం తర్వాత మరి భవిష్యత్తు కుంటుపడుతుంది కదండి. అలా అవకాశాలు రాని తరుణంలో అప్పటికే రచయితగా విశ్వరూపం చూపిస్తున్న తమిళనాడు కరుణానిధి గారు వీరిని పిలిచి, మీ పేరుని కొంచెం అటు ఇటు మార్చండి, రామ్మూర్తి విశ్వనాథన్ అని మీరు ఇప్పటిదాకా సంగీత దర్శకత్వం వహిద్దాం అనుకుంటున్నారు, అలా కాకుండా విశ్వనాథన్ రామ్మూర్తి అని మార్చండి, మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది అని చెప్పారు అని ఒక సలహా ఇచ్చారు. మరి ఆ సలహాని పాటించి విశ్వనాథన్ రామ్మూర్తిగా మొత్తం భారతీయ సినీ రంగంలో అడుగు పెట్టారని చెప్పాలి. భారతీయ సినీ రంగం అని ఎందుకంటున్నానంటే, పోనీ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారని ఎందుకు చెప్పాలి అంటే, వారు అటు తమిళ కన్నడ మలయాళ చిత్రాలు ఎన్నిటికో సంగీత దర్శకత్వం వహించి ఎన్నో పాపులర్ పాటలకి, ఆ తర్వాత ఎన్నో రసజ్ఞుల మనసులు దోచుకున్న పాటలకి బాణీలు కట్టారు విశ్వనాథన్ రామ్మూర్తి.

దేవదాస్ చిత్రం పరిచయం ఉన్న వారందరికీ ఎందుకు ఈ పాట వేస్తున్నామని అనుకుంటున్నారేమో, మరొకసారి జ్ఞాపకం చేయడానికి ఈ చిత్రం తీస్తున్నప్పుడు సుబ్రహ్మణ్యం గారు కాలం చెందితే ఆ తరువాత మిగిలిన రెండు పాటల్ని విశ్వనాథన్ రామ్మూర్తి గారే స్వరపరిచారు. విశ్వనాథన్ రామ్మూర్తి గారి సంబంధం అనుబంధం ఆ తర్వాత 20 ఏళ్ల పాటు దక్షిణాదిని ఏలిందని చెప్పుకోవాలి. అప్పట్లోనే శంకర్ జైకిషన్ అని ఉత్తరాదిన శంకర్ జైకిషన్ వారి ద్వయం ఎంత పేరు సంపాదించుకుందో అంతకు రెట్టింపు పేరు సంపాదించుకున్నారు దక్షిణాదిలో ఎంఎస్ విశ్వనాథన్ రామ్మూర్తి గారు. ఒక సంగీత ద్వయం అంటే ఒక మ్యూజిక్ డియో ఇద్దరు జంటగా ఆల్మోస్ట్ 500 to 600 చిత్రాలను 20 ఏళ్ల పాటు సంగీత దర్శకత్వం వహించటం అనేది నిజంగానే ప్రపంచంలో ఒక రికార్డ్ అని చెప్పాలి. మొట్టమొదటి చిత్రం పణం దగ్గర నుంచి తర్వాత ఆయురత్తల్ ఒరువన్ అనే చిత్రం తమిళ చిత్రం వరకు కూడా కలిసి పనిచేసిన వారి మధ్య ఎటువంటి పొరపచ్చాలు కానీ గొడవలు కానీ వచ్చినట్టు ఈ రోజు వరకు కూడా అంటే ఆల్మోస్ట్ తర్వాత 30-40 ఏళ్లు గడిచినా కూడా వారి స్నేహం ఎంత గొప్పదంటే వారిద్దరు విడిపోవటానికి కారణం ఈ రోజు వరకు కూడా ఎవ్వరికీ తెలియదు. మరి అది స్నేహం పట్ల వారిద్దరికీ ఉన్న అభిమానం. అంటే విడిపోగానే టీవీకి ఎక్కువ, లేకపోతే ఒక రేడియోకి ఎక్కువ, లేకపోతే పత్రికకి ఎక్కువ, దీనివల్ల మాకు భేదాభిప్రాయాలు వచ్చాయి అని విడిపోయాము అనే మాట ఆఖరికి ఈ రోజు కూడా వారి మాట వారి నోట రాలేదు. ఇద్దరినీ కలిపి కానీ విడివిడిగా అడిగినా కానీ ఇది కారణమని ఈ రోజుకి కూడా సంగీత ప్రియులకి తెలీదు. సో అలాగా 20 ఏళ్ల పాటు ఒక జైత్రయాత్ర సాగించారు వారిరువురు విశ్వనాథన్ రామ్మూర్తి గారు. వీరి బాణీలు ఎంత ప్రాశస్త్యం చెందాయంటే కొన్ని కొన్ని బాణీలు నచ్చి ఉత్తరాదిలో మదన్మోహన్ వంటి వారు కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఉంచుకునేవారు. అప్పట్లో జీకే వెంకటేష్ గారు ఉత్తరాదిని కూడా 1-2 చిత్రాలకి సంగీత దర్శకత్వం వహించారు. కొన్ని పాటలు వీరిద్దరి సంగీత దర్శకత్వంలో వచ్చిన కొన్ని పాటలు బాణీలు కట్టిన కొన్ని పాటల్ని అక్కడికి తీసుకువెళ్తే మదన్మోహన్ వంటి సంగీత దర్శకులు కూడా వాటిని యథాతథంగా అలాగే ఉంచేసుకున్నారు. అటువంటి ప్రతిభాశాలీలు ఇద్దరు.

ఎంఎస్ విశ్వనాథన్ రామూర్తి గారి సంగీత దర్శకత్వంలో పాటలతో ఎంతో ప్రతిభని సంపాదించుకున్న, పేరు సంపాదించుకున్న గాయని గాయకులు ఎంతరో ఉన్నారు. కానీ ఇద్దరికి మాత్రం వారి కెరియర్ కి ప్రాణం పోసారని చెప్పాలి ఎంఎస్ విశ్వనాథన్ గారు. వారిలో ప్రథములు పివి శ్రీనివాస్ గారు, మీరు ఇందాక విన్న పాట వారిదే. మరొకరు ఎల్లారేశ్వరి గారు. పివి శ్రీనివాస్ గారి పాటలు అంటే ఎంఎస్ విశ్వనాథన్ గారికి ఎంత ఇష్టం అంటే, అడపాదడపా వారి చిత్రాల్లో పాడించుకోవటమే కాకుండా మీకందరికీ కూడా బాగా జ్ఞాపకం ఉండే చిత్రం ఆకలి రాజ్యం. ఆకలి రాజ్యం చిత్రంలో వారితో ఒక హిందీ పాట పాడించుకోవటమే కాకుండా దానికి రచన కూడా చేయించుకున్నారు ఎంఎస్ విశ్వనాథన్ గారు ఆ చిత్రంలో. అలా విశ్వనాథన్ గారు అటు క్లాస్ ని ఇటు మాస్ ని ఏకకాలంలో ఆకర్షించగలిగే పాటలు బాణీలు మొత్తానికి కట్టడం ప్రారంభించారు. భాషా భేదాలు లేకుండా అటు తెలుగు తమిళ శ్రోతల్ని ఏకకాలంలో ఉరుతలూగించడం కూడా మొదలుపెట్టారు. ఆయన తమిళంలో చేసిన ఎన్నో ఎన్నో గొప్ప పాటల ప్రభావాన్ని మరి తెలుగు పరిశ్రమ కూడా తప్పించుకోలేకపోయిందండి. ఎందుకంటే తెలుగు సినిమాలు, తమిళ విజయవంతమైన తెలుగు తమిళ చిత్రాలని రీమేక్ తెలుగులో చేసినప్పుడు ఆ చిత్రాలకి కూడా ఎంఎస్ విశ్వనాథన్ గారే సంగీత దర్శకత్వం వహించాలని పట్టుబట్టిన వారు కొందరైతే తమిళంలో వారి ప్రాభవం చూసి, అంటే అప్పట్లో ఇంత లేదు కదండి, అందుకని మరీ మరీ చెప్తున్నాం, ఏది పరభాష నుంచి సంగీత దర్శకత్వం తెచ్చుకోవడం, ఉత్తరాది దక్షిణాది నుంచి అన్ని భాషల నుంచి తెలుగు చిత్రాలకి సంగీత దర్శకత్వం వహించడం అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి అప్పట్లో తెలుగు సినిమాలకి తమిళుడైన ఎంఎస్ విశ్వనాథన్ గారిని పిలిచి బాణీలు కట్టించుకోవడం కూడా ఒక గొప్ప విషయమని చెప్పాలి. అది వారి ప్రతిభకి ఒక తార్కాణం. ఒక చిన్న ఉదాహరణ, వారిద్దరూ తమిళంలో కట్టిన ఒక పాట ఉందండి, మన తెలుగులో రక్త సంబంధం అనే చిత్రం, తమిళంలో పాసమలర్ అనే చిత్రం. ఆ చిత్రంలో మన అందరం తెలుగులో దానికి ఘంటసాల గారు సంగీత దర్శకత్వం వహించారు. కానీ మనం అందరం ఎప్పుడు గుర్తు పెట్టుకునే ఒక పాట ఉంది అన్నా చెల్లెల పాట, అది చందురుని మించు అందమొలికించు అనే పాట. అది తమిళంలో యథాతథంగా వారిద్దరూ కట్టిన బాణిని, ఆ బాణి నచ్చి ఘంటసాల గారు రక్త సంబంధంలో కూడా యథావిధిగా ఉంచుకున్నారు. అంటే నిజంగా వారికి అగ్రతాంబూలం ఇవ్వాల్సినటువంటి సంగీత నైపుణ్యం ఉంది వారిద్దరికి అని చెప్పాలి. మరి అటువంటి ప్రయాణం మొత్తానికి ఒక చోట ఒక 20 ఏళ్ల స్నేహానికి ఎక్కడో ఒక చోట గండి పడినట్టు అయ్యి 22 ఏళ్ల తర్వాత వారిద్దరూ విడిపోవటం జరిగింది విశ్వనాథన్ రామూర్తి గారు. కానీ దాని తర్వాత ఒంటరిగా అయిపోయినా కూడా ధీసాలిగా పోరాడారు ఎంఎస్ విశ్వనాథన్ గారు. దాని తర్వాత రామూర్తి గారు అడపాదడప 2-3 చిత్రాలు చేసిన ఒక 10-20 చిత్రాలు చేశారు, తమిళంలో చేశారు, తెలుగులో చేయలేదు. కానీ ఎంఎస్ విశ్వనాథన్ గారు మాత్రం అటు తెలుగు తమిళ కన్నడ భాషల్లో మాత్రం ఆల్మోస్ట్ 700 చిలుకు చిత్రాలకి ఆ తర్వాత, అంటే అటు 500 ఆ తర్వాత కూడా అన్ని కలిపి 700-800 చిత్రాలకి సంగీత దర్శకత్వం వహించారు ఎంఎస్ విశ్వనాథన్ గారు.

0: ఒక చిన్న కమర్షియల్ బ్రేక్, వి విల్ బి రైట్ బ్యాక్.
1: Nagaraj Annaya, here is the problem my listeners face. They've outgrown their home or they want to start flipping, but their money is stuck in their old property. How does the mortgage genie solve that?
2: Simple. I solve the down payment problem. I unlock your equity upfront so you can secure the bigger home or an investment deal today. You buy first and we sell later for maximum profit. And the best part, if I don't sell it, you don't pay me.
1: That is a game changer. Call Nagaraj Annaya at 408-805-4653. That's 408-805-4653. Or get your free transition strategy at nagarajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.
3: Cricket is back at the Oakland Coliseum. This summer, experience the world's best cricket players alongside the best players in America, live in the Bay Area. The San Francisco Unicorns bring the hottest ticket of the summer to Oakland on June 24th, 26th, and 28th. Fast-paced action, international stars, affordable tickets for the whole family. Don't miss your chance to be part of cricket history at the Oakland Coliseum. Get your tickets now at sfunicorns.com.
4: Use promo code MLCVIRIJALLU at checkout to receive 10% off.
1: మీరు ఒక నాలెడ్జిబుల్, రెస్పాన్సివ్ అండ్ క్లైంట్ ఫోకస్ లోన్ ప్రొఫెషనల్ కోసం చూస్తున్నారా?
5: గుడ్ న్యూస్. మీట్ సౌజన్య అనుబోధ్, సీనియర్ అండ్ టాప్ లోన్ ఆఫీసర్ విత్ అవుట్ స్టాండింగ్ రికార్డ్ అండ్ రికగ్నిషన్.
1: కన్వెన్షనల్, రెసిడెన్షియల్, కమర్షియల్, డిఎస్సిఆర్, ఎటువంటి లోన్స్ అయినా షీ గెట్స్ యూ ద బెస్ట్ ఫైనాన్సింగ్ డీల్ ఎవ్రీ టైమ్.
5: హియర్స్ అ స్పెషల్ ఆఫర్, రిసీవ్ $2,000 ఇఫ్ షీ కెనాట్ బీట్ అనదర్ లెండర్స్ ఆఫర్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
1: కాంటాక్ట్ సౌజన్య టుడే అట్ 916-572-9691. That is 916-572-9691. DRE number 0221094. NMLS number 2610741.
6: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్, ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత కాలుష్యం కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.
0: మరి చిన్న కమర్షియల్ బ్రేక్, సెకండ్ అవర్ లో కూడా ఎంఎస్వి గారి మీద నీరాజనం స్పెషల్ కంటిన్యూ చేస్తాం. విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఎ స్మాల్ కమర్షియల్ బ్రేక్.
7: క్యాష్ ప్రొడక్షన్స్ ప్రెజెంట్స్ ద సూపర్ హిట్ టూర్ ఫీచరింగ్ విశాల్ అండ్ శేఖర్ లైవ్. Happening Saturday, July 11th at the San Jose Civic in downtown San Jose. Get your tickets now at cashpatelproductions.com.
8: You are ready to sell, but in today's market, listing your home is not enough. You need the right strategy to get it done.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్ Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: తరుగు లేకుండా ఇక్కడ అన్నిటికీ మలబార్ ప్రామిస్ హామీ ఉంది. సో వెంటనే శాంటా క్లారా టౌన్ సెంటర్ లో ఉన్న మన మలబార్ గోల్డెన్ డైమండ్స్ ని విజిట్ చేయండి.
8: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడ? ఒక్కరున్నారండో, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
9: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com. Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie, Nagarajanayya. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
1: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
0: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajanayya at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 193-8293.
2: On your mark, get set, transfer.
3: Transfer?
2: Yes, transfer money to India in a blink at the best transfer rates with MyPursu app. Sending money, paying bills, helping parents, shopping, shipping your parcel or securing your family's future. Now everything is easy with MyPursu app. Send money to India at best exchange rates.
4: MyPursu, one app, one tap. Download the app today or visit MyPursu.com.
5: We beat Google rates. Check for latest.
6: Mantra India is now available for full service catering.
7: Full service catering.
6: They provide cutlery, bartender service, on-site cooking service for various menus like dosa, tandoor, etc. Enjoy their catering in your backyard or hotel, wineries, community centers or venues like Hyatt, Marriott and Pullman San Francisco. Mantra India also has a dedicated office open 7 days a week from 10 a.m. to 5 p.m. for catering needs. Email them at mantraindiacatering@gmail.com. Or call 650-960-1001. Mantra India.
8: Cricket is back at the Oakland Coliseum. This summer, experience the world's best cricket players alongside the best players in America, live in the Bay Area. The San Francisco Unicorns bring the hottest ticket of the summer to Oakland on June 24th, 26th, and 28th. Fast-paced action, international stars, affordable tickets for the whole family. Don't miss your chance to be part of cricket history at the Oakland Coliseum. Get your tickets now at sfunicorns.com.
9: Use promo code MLCVirijallu at checkout to receive 10% off.
10: సార్, మేము బాగా చేస్తూ ఉంటాం సార్ విరిజల్లుకి కాల్. రేడియో బాగా వింటామన్నమాట. మేము ఐపాడ్ లో పాటలు వేసుకున్నా సరే ఆ టైం ఏంటంటే 1-2-3 మధ్యలో ఉందంటే మీ షో వింటాం తప్పకుండా. సార్ విజయ్ గారికి మీకు మాత్రం ఈ పర్సనల్ అసలు మేము ఎంత ఎంజాయ్ చేస్తామంటే షోని ఫలితంగా పిక్చర్లు కూడా ఎంజాయ్ చేస్తారనమాట. రాకింగ్ సార్, మాకు ఎంత ఇష్టం అంటే మీ షో మాత్రం. మీరు ఎప్పుడైనా లైవ్ లేదు అంటే ఎంత ఫీల్ అయిపోతానో అనమాట. ఎస్పెషల్లీ విజయ గారు మిమ్మల్ని టీచ్ చేయడం, మీరు ఆవిడని మళ్ళీ నెక్ పుల్లింగ్ ఎంత బాగుంటుందో. అంటే ఎవరో కాదు, ఏదో మన కజిన్స్ ఎవరో మాట్లాడుతున్నారు, మేము కజిన్స్ మధ్యలో ఉన్నంత ఫీలింగ్ వస్తుంది అనమాట. సరదాగా అట్లా తెలుగు బాగా నచ్చుతుంది మీరు మాట్లాడేటప్పుడు, విజయ గారు మాట్లాడేటప్పుడు స్పష్టమైన తెలుగు. మేము పిల్లలు కూడా తెలుగు నేర్చుకుంటారు ఒక రకంగా అన్నట్లు, భలే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము.
0: విరిజల్లు రేడియో చేయాలా.

0: వెల్కమ్ బ్యాక్ టు ది సెకండ్ అవర్ ఆన్ దిస్ సండే స్పెషల్ ఆన్ విరిజల్లు. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి అండి. ఇవాళ విరిజల్లులో మనం చేస్తున్నాం ఎంఎస్ విశ్వనాథన్ గారు. ముద్దుగా మనం ఎంఎస్వి గారని పిలుచుకుంటాం మనం. ఎంఎస్వి గారి పుట్టినరోజు మొన్న జూన్ 24 తారీఖున. సో ఆ సందర్భంగా ఎంఎస్వి గారిని, ఆయన మన తెలుగులో అందించిన ఎన్నో అద్భుతమైన పాటల్ని, ఆయన జర్నీని గుర్తు తెచ్చుకుంటూ గతంలో మేము చేసిన ఎంఎస్వి నీరాజనం ప్రోగ్రామ్ని పునః ప్రసారం చేస్తున్నాం. మరి ఆలస్యం చేయకుండా ఎంఎస్వి గారి మీద విరిజలు టీం జరిపిన నీరాజనం స్పెషల్ తరువాయి భాగం ఇదిగో మీకోసం.
1: విరిజల్లు శ్రోతలకి నా నమస్కారం. మీ కమల్ హాసన్.
2: శ్రీ ఎంఎస్ విశ్వనాథన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాము. ఇంకా బ్రేక్ వెళ్లే ముందు 5 నిమిషాలు ఉంది. సో క్లుప్తంగా చెప్పాలంటే బ్రేక్ వెళ్లే ముందు ఎంఎస్ విశ్వనాథన్ గారు ఎన్ని చిత్రాలకి సంగీత దర్శకత్వం వహించిన, సినిమాల్లో జయాలు అపజయాలు ఉన్న ఆయన సంగీతం మాత్రం ఎప్పుడు విజయ పంథాలోనే నడిచిందని చెప్పుకోవాలి. ఆయన త్యాగరాజు గారిని ఎంతో అభిమానించే ఎంఎస్ విశ్వనాథన్ గారికి తెలుగు భాష మీద కూడా చాలా మక్కువ. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సంగీత దర్శకత్వం వహిస్తున్నా కూడా తెలుగులో ఏ దర్శకులు ఎప్పుడు వచ్చి సంగీత దర్శకత్వం వహించమని అన్నా కూడా ఎంతో అభిమానంతో ఎంతో ఇష్టంతో, చిన్న సినిమానా పెద్ద సినిమానా, తెలిసిన ముఖాలా తెలియని ముఖాలా, తెలిసిన ప్రొడ్యూసరా తెలియని ప్రొడ్యూసరా, తెలిసిన డైరెక్టర్ తెలియని డైరెక్టర్, నటీనటుల అన్న మాట పక్కన పెట్టి తెలుగులో మంచి సంగీతం అందించాలనే అభిలాషతో ఎన్నో అద్భుతమైన పాటలు అందించారు శ్రీ ఎంఎస్ విశ్వనాథన్ గారు.

0: జూన్ 24 శ్రీ ఎంఎస్ విశ్వనాథన్ గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు తీసుకొస్తున్న ఒక ప్రత్యేకమైన నీరాజనం స్పెషల్ బ్రాట్ టు యూ బై యూ స్మైల్ డెంటల్ ఇన్ 3 locations, శానుజే, సన్నివేల్ అండ్ ఫ్రీమాన్. ముఖ్యంగా కిడ్స్ చెక్అప్ కూడా, అండ్ నాట్ ఓన్లీ ట్రీట్మెంట్, ఎక్సలెంట్ ఫాలో అప్ ఆల్సో. అపాయింట్మెంట్ కి 408-361-8133 ఆర్ విజిట్ yousmiledental.com.
1: 70వ దశకాలలో ఎంఎస్ విశ్వనాథన్ గారి కీర్తి ప్రాచుర్యం తమిళనాట మారుమోగుతున్న సమయంలో తెలుగులోను తమిళ్లోను ఆయన కీర్తిని, ఆయన పేరుని మొత్తం ఆకాశ విధిలో బావుట ఎగరేసిన ఘనత ఒక్క బాలచంద్ర గారికి దక్కిందని చెప్పాలి. అప్పటికి తమిళంలో బాలచంద్ర గారు ప్రయోగాత్మక చిత్రాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. ప్రయోగాత్మక చిత్రాలతో పాటు మధ్య తరగతి జీవితాలని ప్రతిబింబించే, వారి జీవనా విధానాలని ప్రతిబింబించే ఎన్నో రకాల ప్రయోగాత్మక చిత్రాలని బాలచంద్ర గారు తీయటం, విజయవంతం చేయటం ఆయనకి తోడయ్యారు. ప్రయోగాలంటే ప్రాణం ఇచ్చే ఎంఎస్ విశ్వనాథన్ గారు. మరి వారిద్దరి జోడీకి తిరుగులేదు అనటానికి గుప్పెడు మనసు, అందమైన అనుభవం, ఆకలి రాజ్యం, ఇది కథ కాదు, అంతులేని కథ, తొలికోడి కూసింది, కోకిలమ్మ. మరి

పాటలకి తగ్గ సాహిత్యం రాసిచ్చారు ఆత్రేయ గారు. అలా ఈ ముగ్గురి జైత్రయాత్ర ప్రారంభమైంది. బాలచంద్ర గారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఆత్రేయ గారి జైత్రయాత్ర ప్రారంభమైంది మిడ్ 70s, 70వ దశకం నుంచి లేట్ 80s వరకు కూడా కొనసాగింది వారి ప్రయాణం.

సందర్భానుసారంగా స్వరకల్పన చేయటం, ఆ కల్పించిన స్వరానికి, సృష్టించిన స్వరానికి ఒక అద్భుతమైన గళాన్ని ఆపాదించటం అనేది కూడా వారిద్దరికీ వెన్నుతో పెట్టిన విద్యని చెప్పాలండి. ఎందుకంటే ఇటువంటి ఈ పాటలో అటు యేసుదాస్ గారు కానీ, అలాగే గుప్పెడు మనసు చిత్రంలో ఎంతో గంభీరమైన సన్నివేశానికి తగ్గ పాటకి బాలమురళీకృష్ణ గారిని కూడా ఎన్నుకోవటం అన్నది వీరి ఉత్తమాభిరుచిని సూచిస్తుంది. గుప్పెడు మనసులో బాలమురళీకృష్ణ గారు పాడిన అద్భుతమైన పాట.

తీసిన ప్రతి చిత్రానికి, ప్రతి చిత్రంలో కథకి ఒక వైవిధ్యం ఉంటే బాగుంటుంది అనుకునే దర్శకుడు బాలచంద్ర గారు. మరి ఆయన ఆ దిశగానే అడుగులు వేయటం మొదలు పెట్టారు. ఆయనకి తగ్గట్టు కథాను ప్రకారంగా, సంగీతానికి అనుగుణంగా బాణీలు తీస్తూ ఆయనతో పాటు పరుగులు తీశారు ఎంఎస్ విశ్వనాథన్ గారు. మరి వీరి పరుగుల్ని అందుకున్నారు, సరిసమానంగా అందుకున్నారు ఆచార్య ఆత్రేయ గారు. మరి వీరి ముగ్గురి కాంబినేషన్స్ లో వచ్చిన ప్రయోగాల గురించి, కొన్ని పాటల గురించి చెప్పాలండి. నిజంగానే ప్రయోగాలు, బికాజ్ 70s లో ఇప్పట్లాగా వాయిద్యాల హోరు లేకపోతే పరభాషా చిత్రాల నుంచి, పరదేశ చిత్రాల నుంచి అరువు అప్పు దొంగతనం చేసే టెక్నిక్లు లేని కాలం కాబట్టి అప్పట్లో ప్రయోగాలు నిజమైన అసలు సిసలైన ప్రయోగాలని చెప్పాలి. సో ఆ ప్రయోగాల్లో ఇవాళ నాలుగు పాటలను మచ్చుకి తీసుకుందాం. అంతులేని కథ, మనం మధ్యతరగతి ఇందాక నుంచి నొక్కి వక్కాణించుకున్న మధ్యతరగతి జీవితానికి అద్భుతమైన తార్కాణం అంతులేని కథ. అంతులేని కథ చిత్రంలో ఈ పాట తాళికట్టు శుభవేళ అనే పాట, అప్పట్లో మిమిక్రీని బేస్ గా చేసుకుని తీసిన పాట ఇది. దానికి ఎంత చక్కటి అంటే, ఆ పాట మొత్తం ప్రతి ఒక్కళ్ళు బట్టి పెట్టారు అంటే ఆ కాలంలో సినిమాలు చూసేవాళ్ళు నిజంగా ఆశ్చర్యమేమీ లేదండి అందులో. సో తాళికట్టు శుభవేళ పాట మొట్టమొదటి ప్రయోగం మీకోసం.

0: ఈ పాటలు వింటుంటే అనిపిస్తుందండి, ఈ పాటల్లో మనం బాలచందర్ గారిని, ఆత్రేయ గారిని, ఎంఎస్ విశ్వనాథన్ గారిని తలుచుకుంటున్నాం, కానీ ప్రధానమైన పాత్రలు పోషించిన కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు ఆ తర్వాత ఎటువంటి ఎత్తులను అందుకున్నారో మనకు అందరికీ తెలిసిన విషయమే. సో కమల్ రజనీకాంత్ విజయాల వెనక బాలచందర్ గారి హస్తం ఎంతుందో, బాలచందర్ గారి విజయవంతమైన చిత్రాల వెనకాల అంత అద్భుతమైన విజయాలు రావడానికి కారణం ఎంఎస్ విశ్వనాథన్ గారు అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చని ఈ పాటలు వింటుంటే అర్థమవుతుంది. మరి ఇదే కోవలో మరో చిత్రం, ఇది కథ కాదు, జయసుధ గారు, శరత్ బాబు గారు, కమల్ హాసన్ గారు నటించిన ఈ చిత్రంలో కమల్ హాసన్ గారు వెంట్రలాక్విస్ట్. అప్పట్లో ఆ కళ, ఆ పదం వినటమే చాలా గమ్మత్తుగా అనిపించేది. అసలు వెంట్రలాక్విజం అంటే ఏమిటి అన్నది, అంటే అట్లీస్ట్ మాకు మాత్రం దానికి ఆ వెంట్రలాక్విస్ట్ చేతిలో ఒక బొమ్మ ఉండటం, ఆ బొమ్మ ద్వారా హీరో మాట్లాడటం జరుగుతుంది. ఇందులో ఎంఎస్ విశ్వనాథన్ గారు చేసిన ప్రయోగం ఏంటంటే ఆ వెంట్రలాక్విస్ట్ తోటి ఆ బొమ్మ కూడా కలిపి గొంతు జత చేసి పాడుతుంది. రెండు గళాల్ని అందించింది ఎస్పీ, అఫ్ కోర్స్ ద గ్రేట్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. ఆ పాట కూడా ఇటు అటు కాని హృదయంతోనే పాట, ఎంత అద్భుతమైన పాట, వినండి.
1: జూనియర్ జూనియర్.

కోవలోకి వచ్చే మరో చిత్రం, మరో చిత్రంలో ఆయన చేసిన ప్రయోగం. ఆ చిత్రం పేరు ఆకలి రాజ్యం. నిజంగానే ఒక అద్భుతమైన చిత్రం, బాలచందర్ గారి అపరూప సృష్టి అని చెప్పాలి. ఆకలి రాజ్యం చిత్రం ని మామూలుగా ఏ దర్శకుడు చిత్రీకరించినా కూడా అదొక ఆర్ట్ ఫిల్మ్ అని కొట్టి పారేసేవారేమో ఆ రోజుల్లోను ఈ రోజుల్లో కూడా. మరి ఆకలి రాజ్యం అంటే ఒక నిరుద్యోగిని జీవిత కథ, కొంతమంది నిరుద్యోగుల జీవిత కథ అని చెప్పాలి. అటువంటి నిరుద్యోగుల జీవిత కథలో అటు శ్రీశ్రీ గారి సాహిత్యంతో పాటలు కథను తొక్కుతున్న ఆ చిత్రంలో అసలు పాటలకి చోటేముంది, పాటలు అవసరమేముంది అనుకునే చిత్రంలో కూడా ప్రతి పాట ఒక కమర్షియల్ హిట్, మ్యూజికల్ హిట్ చేశారు ఎంఎస్ విశ్వనాథన్ గారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాట అంటే రాబోయే తరంలో అటు సంగీత దర్శకులకి, సంగీతాభిమానులకి కూడా ఒక పాఠ్య గ్రంథంగా మిగిలిపోయిన పాట అని చెప్పే పాట, ట్యూన్కి పదాల్ని కట్టే పాట ఈ పాట. ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్లో పాటలు నేర్చుకున్న వాళ్ళందరూ కూడా అభిమానించే పాట ఈ పాట.

0: కొన్ని పాటలు ఎన్నిసార్లు విన్నా సరే ఏమాత్రం బోర్ కొట్టవు, మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలు. అటువంటిది ఆకలి రాజ్యంలో ఈ చక్కని పాట. ఎంఎస్వి గారి మీద ప్రత్యేకమైన నీరాజన ప్రోగ్రామ్ మీరు వింటున్నారు. ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అండ్ వచ్చి రాగానే మళ్ళీ ప్రోగ్రామ్ని పునఃప్రసారం చేస్తాం. విల్ బి బ్యాక్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్.
1: Is there ever a right time to invest in real estate? Yes. Opportunities do exist at all times. Do you have a strategy for the current market? Hi, this is Satya Dasari. I have helped many clients leverage opportunities and build wealth in real estate. Call me to help you.
0: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
2: The future belongs to the skilled AI. Master AI technologies with Java, AIML, STET and Python. Industry-ready training designed for success. Don't just learn. Lead. Enroll now. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
3: TNC apply.
4: Mantra India is now available for full service catering.
5: Full service catering.
4: They provide cutlery, bartender service, on-site cooking service for various menus like dosa, tandoor, etc. Enjoy their catering in your backyard or hotel, wineries, community centers or venues like Hyatt, Marriott and Pullman San Francisco. Mantra India also has a dedicated office open 7 days a week from 10 a.m. to 5 p.m. for catering needs. Email them at mantraindiacatering@gmail.com. or call 650-960-1001. Mantra India.
6: On your mark, get set, transfer.
7: Transfer?
6: Yes, transfer money to India in a blink at the best transfer rates with MyPursu app. Sending money, paying bills, helping parents, shopping, shipping your parcel or securing your family's future. Now everything is easy with MyPursu app. Send money to India at best exchange rates.
8: MyPursu, one app, one tap. Download the app today or visit MyPursu.com.
9: We beat Google rates. Check for latest.
10: మీరు ఒక నాలెడ్జబుల్, రెస్పాన్సివ్ అండ్ క్లైంట్ ఫోకస్ లోన్ ప్రొఫెషనల్ కోసం చూస్తున్నారా?
11: గుడ్ న్యూస్! మీట్ సౌజన్య అనుబోతు, సీనియర్ అండ్ టాప్ లోన్ ఆఫీసర్ విత్ అవుట్ స్టాండింగ్ రికార్డ్ అండ్ రికగ్నిషన్.
10: కన్వెన్షనల్, రెసిడెన్షియల్, కమర్షియల్, డిఎస్సిఆర్, ఎటువంటి లోన్స్ అయినా షీ గెట్స్ యూ ద బెస్ట్ ఫైనాన్సింగ్ డీల్ ఎవ్రీ టైమ్.
11: హియర్స్ అ స్పెషల్ ఆఫర్, రిసీవ్ $2,000 ఇఫ్ షీ కెనాట్ బీట్ అనదర్ లెండర్స్ ఆఫర్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
10: కాంటాక్ట్ సౌజన్య టుడే అట్ 916-572-9691. That is 916-572-9691. DRE number 0221094. NMLS number 2610741.
12: Please support Sankara Eye Foundation's March to a Million, performing 1 million free eye surgeries every year starting from the year 2030. 4 active projects are currently underway in West Bengal and Bihar. Donate generously and have your name or the name of a loved one featured in one or more of these hospitals. For details, visit giftofvision.org or call 1-866-SANKARA.
13: Celebrating 16 years on US Airwaves, Villajello Radio.
14: Hi everyone, this is Rajmohan.
15: Hi, this is Sandeep Pradeep.
16: Hi, and Nenu Sukumar.
17: Hi, this is Ram Gopal Varma.
18: Hi guys, this is Hari Shankar.
19: Hi, this is Shekhar Kamala.
4: Hello, and Nenu Director Boyapada Srinivasa.
7: Hi, Nenu Martin.
10: Hi, Nenu Prashant Varma.
5: Hi, and Nenu Mohan Krishna Indragan.
2: Nenu Amajit.
8: Hi, this is Vikram K. Kumar.
13: Hi, Nenu Director Krishni.
0: Hi, Nenu Director Parasuram.
6: Hi, this is Nandini Reddy.
3: Hi, this is Srinu Vaitla.
12: Hi, Nenu Bombayilo Bhaskar.
15: Hi, Nenu Sri Ravalutya.
1: Hi, this is Sudhir Varma.
19: Hi all, this is Director V. Anand.
9: Vijayalu Sadhalu Namaskaram Andi. Nenu Mee Chandrasekhar Velayathi Matladutunnanu.
17: Hi, Nenu Mee Shiva Nirvana. Meeru Vintunnadi Virijallu Radio.
11: You are listening to Virijallu.
16: Meeru Vintunnadi Virijallu Radio.
18: Meeru Vintunnadi Virijallu Radio.
14: Chaala ellu ilage continue avvalani manaspoorthiga korukuntunnanu. I would like to see Virijallu Radio in the top. Thank you so much.
4: మీరు వింటున్నారు విరిజల్లు. ఈ ఛానల్ అందరూ ఆదరిస్తారని చెప్పి ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
13: సెలబ్రేటింగ్ 16 ఇయర్స్ ఆన్ యుఎస్ ఎయిర్ వేవ్స్ విరిజల్లు రేడియో. ఊలాలా మజా చెయ్యాలా.
0: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి, అండ్ హియర్ ఆర్ ది జూన్ మంత్లీ స్పెషల్స్ ఎట్ ఆల్ ద లొకేషన్స్ ఆఫ్ చాట్ భవన్. పనీర్ లోడెడ్ నాచోస్, బీట్రూట్ ఫలాఫల్, పాలక్ చనా కోఫ్తా కరీ విత్ చిల్లీ గార్లిక్ నాన్, ఆమ్రస్ పూరి విత్ ఆలూ సబ్జీ, కోఫ్తా పలావ్, చీజ్ బర్స్ పరాఠా, పురాని ఢిల్లీ చోలే కుల్చే, చాక్లెట్ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ అండ్ మ్యాంగో మొహితో. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ జూన్ స్పెషల్స్ అట్ ఆల్ ద లొకేషన్స్ ఆఫ్ చాట్ భవన్. ఎంజాయ్ దోస్ జూన్ స్పెషల్స్ అలాంగ్ విత్ ద ట్రేడ్ మార్క్ డెలికసీస్ అట్ ఆల్ ద లొకేషన్స్ ఆఫ్ చాట్ భవన్, ఇంక్లూడింగ్ కేటరింగ్ నీడ్స్, ఎనీ పార్టీస్, ఎనీ సైజ్, ఎనీవేర్ ఇన్ ద బే ఏరియా. ఫర్ మోర్ డీటెయిల్స్ గో టు chatbhavan.com. అండ్ ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఎంఎస్వి గారి పుట్టినరోజు సందర్భంగా June 24th ఈరోజు విరిజరులో చేస్తున్నాం ప్రత్యేకమైన నీరాజనం స్పెషల్. ఆ కార్యక్రమంలోని తరువాయి భాగం ఇదిగో మీకోసం. మరి మీరు వింటున్నది శ్రీ ఎంఎస్ విశ్వనాథన్ గారి మీద ప్రత్యేకమైన నీరాజనం స్పెషల్, బ్రాట్ టు యూ బై యూ స్మైల్ డెంటల్, సన్నివేల్ అండ్ ఫ్రీమౌంట్, అండ్ ఫ్రీమౌంట్ లొకేషన్ లో లేట్
3: ఇందర్ గారు. మరి ప్రయోగాత్మకమైన సంగీతం
0: దర్ వెబ్సైట్ యూ స్మైల్ డెంటల్ .com ఆర్ కాల్ దమ్ అట్ 4083618133. యూ స్మైల్ డెంటల్, చిరకాల నిలిచిపోయే చిరునవ్వు కోసం.
3: మరి ప్రయోగాత్మక చిత్రాలతో పాటు ప్రయోజనాత్మక చిత్రాలు కూడా తీస్తున్న బాలచందర్ గారు, మరి ప్రయోగాత్మకమైన సంగీతం అందించే ఎంఎస్ విశ్వనాథన్ గారు చేసిన ప్రయోగాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా బ్రేక్ వెళ్లే ముందు. ఆ కోవలోకి వస్తుందండి తర్వాత చిత్రం. అప్పటికే తమ కెరియర్స్ లో, తమ రెస్పెక్టివ్ కెరియర్స్ లో పీక్స్ అందుకున్న కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారిని ఇద్దరిని చేర్చి మరలో ఒక మల్టీస్టారర్ మూవీ చిత్రం తీయడానికి సంకల్పించారు బాలచంద్ర గారు. ఆ చిత్రం పేరు అందమైన అనుభవం. అందులో అప్పట్లో ప్రిటీ హీరోయిన్, బ్యూటిఫుల్ హీరోయిన్ అని పేరు తెచ్చుకున్న జయప్రద గారు ఆ సినిమాలో హీరోయిన్. ఆ చిత్రం కోసం కేవలం పల్లవి తప్ప చరణాలు లేని ఒక పాటని ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ది హిస్టరీ క్రియేట్ చేద్దామని నిర్ణయించుకున్నారు ఆ క్రియేటర్స్ ఇద్దరు. ఆ పాట ఎంత అద్భుతమైన సృష్టి అని చెప్పాలంటే, కేవలం లలలా లలలా అంటూ ఆ లలలతోటి మధ్యలో అందమైన అనుభవం అన్న సినిమా టైటిల్ రిపీట్ అవుతూ నిజంగానే సూపర్ క్రియేషన్ అని చెప్పాలండి. అది నాకు చాలా నచ్చిన పాట. ఈ ఈ నాలుగేళ్ల ఐదేళ్ల విరిజల్లులో ఎన్నోసార్లు చెప్పాను ఆ పాట, అయినా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఈ పాట అందమైన అనుభవం చిత్రం నుంచి మీకోసం.

బ్యూటిఫుల్ సాంగ్ అండి. మరి సరే, ప్రయోగాల గురించి మాట్లాడుకున్నాం కదా, కొన్ని మంచి పాటలు, ఎంఎస్వి గారి మంచి పాటల గురించి మాట్లాడుకుంటుంటే, బాలచందర్ గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసేవారండి. అప్పట్లో ఇట్లాంటి ఆర్ట్ మూవీస్ తీసే దర్శకుడు ఉండేవారు, ఆ కాలం వారందరికీ గుర్తుండే ఉంటారు ఆయన, ఈరంకి శర్మ గారు. బాలచందర్ గారు తమిళంలో తీసిన ఒక హిట్ సినిమాని తెలుగులో చిలకమ్మ చెప్పిందిగా ఈరంకి శర్మ గారు తీస్తున్న తరుణంలో, అందులో ఆల్రెడీ తమిళ్లో ఒక హిట్ అయిన పాటని యథాతథంగా పెడదామని అనుకున్నారు. కానీ తెలుగులో మాత్రం ఎంఎస్ విశ్వనాథన్ గారి దానికి సంగీత దర్శకత్వం వహిస్తూ, కాదు ఒక చక్కటి బాణిని కల్పిస్తాను, చేసిస్తాను మీకు అని చెప్పి అన్నట్టుగానే ఒక హాంటింగ్ మెలోడియస్ సాంగ్ ని చేసిచ్చారండి. ఆ పాట చిలకమ్మ చెప్పింది, బ్లాక్ అండ్ వైట్ మూవీ, అంటే ఎంత హంబల్ బిగినింగ్స్ అని నాకు ఇప్పుడు ఆ సినిమాలో రజనీకాంత్ గారిని చూసి అనిపిస్తుంది. స్పెక్స్ పెట్టుకొని సాదా సీదా పంచ జస్ట్ లాల్చీ పైజామాల్లో ఉంటారు ఆ హీరోయిన్ ని ఆరాధించే వ్యక్తిగా. ఆ హీరోయిన్ ని చూస్తూ రజనీకాంత్ గారి పాట పాడతారు, కుర్రాడనుకొని కులుకులు తీసే అనే పాట. అప్పట్లో విన్న వాళ్ళకి గుర్తుంటుంది, వినని వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి పాట, తప్పకుండా వినండి. చిలకమ్మ చెప్పింది.

సంగీత గారు, అంత అందమైన సంగీత గారు ఆ సినిమాలో. ఆ పాట చూడండి, మీకు వీలుంటే సో బ్యూటిఫుల్. ఆ పాటలో చిలకమ్మ చెప్పింది, ఇన్ని అద్భుతమైన పాటలు అందించిన ఎంఎస్ విశ్వనాథన్ గారికి నిజంగా సిగ్గుచేటని చెప్పుకోవాలండి. బికాస్ తెలుగులో ఒకే ఒక్క చిత్రానికి నంది అవార్డు వచ్చింది. ఆ చిత్రం కూడా నాలాగా ఎందరో అనే చిత్రం. నాలాగా ఎందరో చిత్రంలో పాడిన పాటకి సుశీల గారికి యాక్చువల్లీ అవార్డు వస్తుందని చాలా ఎదురు చూశారు ఆ చిత్రానికి. కానీ ఆ చిత్రానికి అవార్డు రాలేదు, ఆవిడకి వేరే చిత్రానికి వచ్చింది. నాలాగా ఎందరో చిత్రంలోని ఈ పాట చాలా అద్భుతంగా పాడారు సుశీల గారు. ఈ పాట నీకోసం.

అసలు ఎంఎస్ విశ్వనాథన్ గారి వర్కింగ్ స్టైలే చాలా హుషారుగా ఉంటుందని అనేవారండి. మామూలు సమయాల్లో ఎంత హుషారుగా జోక్ లేసినా పని విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఏ తప్పు చేసినా క్షమించేవారు కారని అప్పటి ఇప్పటి మేటి గాయకులు ఎస్పీబి అండ్ సుశీల గారు, జానకమ్మ గారు కూడా చెప్పేవారు, తలుచుకుంటూ చెప్పేవారు. కానీ మారుతున్న సమాజంలోకి మార్పుకి అనుగుణంగానే సంగీతాన్ని సృష్టించటం అన్నది ఎంఎస్ విశ్వనాథన్ గారికి వెన్నతో పెట్టిన విద్య, దానికి అద్భుతమైన తార్కాణం అటు బాలచందర్ గారు, ఇటు ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఇటు ఆత్రేయ గారు, కమల్ హాసన్ గారు కలిసి సృష్టించిన మ్యాగ్నమ్ ఓపస్ అని చెప్పాలండి. మరో చరిత్ర, నిజంగానే చరిత్ర సృష్టించింది. అటు తమిళనాడ, ఇటు కర్ణాటకలో, ఇటు ఆంధ్రదేశంలో కూడా విడుదలై ఈ చిత్రం స్వర్ణోత్సవాలు జరుపుకుంది. ఒక ప్రేమ కథకి సంగీతం అన్నది ఎంత ముఖ్యం అన్నది ఈ చిత్రాన్ని చూస్తే అర్థమవుతుందండి. ఆ సంగీతం సినిమా అలా చరిత్రలో ఎలా మిగిలిపోతుందో, అలా ఎంఎస్వి గారి సంగీతం కూడా సినీ చరిత్రలో అలా మిగిలిపోయే చిత్రం మరో చరిత్ర. మరో చరిత్రలో మాట్లాడిన ప్రతి మాట ఒక హిట్ మాట అయితే, పాడిన ప్రతి పాట ఆ గాయని గాయకులకి ఒక హిట్ పాటగా మిగిలిపోతే, కట్టిన ప్రతి బాణి కూడా ఎంఎస్ విశ్వనాథన్ గారికి అలా అజరామరంగా చిరస్మరణీయంగా నిలిచిపోయే బాణీలు కట్టి ప్రతి పాట హిట్ అయిన చిత్రం మరో చరిత్ర.

0: చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని విల్ బి రైట్ బ్యాక్.
1: గురిజల్లు శ్రోతలకి నా నమస్కారం, మీ కమల్ హాసన్.
0: అండ్ మరొకసారి ఇవాళ చక్కని ఎంఎస్ విశ్వనాథన్ గారి నీరాజనం ప్రోగ్రామ్ ని మనకి స్పాన్సర్ చేశారు యూ స్మైల్ డెంటల్. వి వాంట్ టు థ్యాంక్ ద టీమ్ ఆఫ్ మూర్తి ఉపాల గారు అండ్ యూ స్మైల్ డెంటల్ ఫర్ స్పాన్సరింగ్ దిస్ షో. ఫర్ మోర్ డీటెయిల్స్ గో టు యూ స్మైల్ డెంటల్ డాట్ కామ్ ఫర్ ఆల్ యువర్ డెంటల్ నీడ్స్. అపాయింట్మెంట్ కి కాల్ చేయాల్సిన నెంబర్ 4083618133. యూ స్మైల్ డెంటల్, చిరకాల నిలిచిపోయే చిరునవ్వు కోసం.
2: ఎంఎస్ విశ్వనాథన్ గారికి పర్సనల్ గా నౌషాద్ గారంటే ప్రాణం. ఒకనొక సమయంలో ఆయన కచేరీకి నౌషాద్ గారు రావటం, విని ఆనందించటం, ఆయన ఇంటికి ఆహ్వానించటం, ఈయన చేత పాటలు పాడించుకోవటం అని ఎందుకన్నానంటే, ఎంఎస్ విశ్వనాథన్ గారు చక్కటి గాయకుడు కూడా, కాకపోతే ఆయన తమిళంలోనే పాటలన్నీ పాడారు. ఇందాక మనం అందమైన అనుభవం గురించి చెప్పుకున్నాం కదండి, ఆ చిత్రంలో ఒక అమేజింగ్ సాంగ్ ఉంది. ఆ సినిమాలో యాక్చువల్లీ అందరికీ ఒక పాట చాలా బాగా తెలుసు, కుర్రాళ్ళై కుర్రాళ్ళు, కానీ శంభో శివశంభో అనే ఒక పాట ఉంటుందండి, ఆ పాట తమిళ్లో పాడింది ఎంఎస్ విశ్వనాథన్ గారు. ఆ పాటని తెలుగులో బాలు గారు పాడారు, కానీ బాలు గారి మధ్యలో కూడా ఎప్పుడో ఒకసారి చెప్పారండి, ఆ పాట ఎంఎస్ విశ్వనాథన్ గారు పాడినట్టు మాత్రం నేను ఆ దరిదాపుల్లో కూడా పాడలేదు అని చెప్పారు. ఒక్కసారి బాలు గారి నోట ఆ పాట మీకోసం.

రామారావు గారికి ఎన్నో మంచి పాటలు అందించారు. అలాగే ఎల్ఆర్ఈశ్వర్ గారి గురించి మనం చెప్పుకున్నాం కదండి, ఆఖరి చిత్రం సింహబలుడు చిత్రంలో ఎల్ఆర్ఈశ్వర్ గారు పాడిన సన్నజాజులో ఈ పాట కూడా మీకు గుర్తే ఉండుంటుంది. రామారావు గారు ఆల్మోస్ట్ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ కెరియర్ లో తీసిన సామ్రాట్ అశోక చిత్రానికి సంగీత దర్శకత్వం కూడా ఎంఎస్వి గారు అందించారు. మరి నాగేశ్వరరావు గారికి ఆయన స్వరపరిచిన పాటల్లో నా జన్మభూమి ఎంత అందమైన దేశం, ఎంత అందమైన దేశం అన్న పాట ఆఫ్ కోర్స్ వినని వారు ఎవరు ఉండరు. అలాగే మరి సూపర్ స్టార్ కృష్ణ గారికి కూడా చుట్టాలున్నారు జాగ్రత్త, ప్రేమ నక్షత్రం చిత్రాల్లో మంచి పాటలు స్వరపరిచారు. మచ్చుకి ఒక పాట చుట్టాలున్నారు జాగ్రత్త చిత్రం నుంచి.

0: సరిగమలు పదనిసలే ఊపిరిగా, వీణులు విందైన సంగీతం ఇవ్వటమే పరమావధిగా, అన్ని తరాల వారిని ఉరూతలూగించిన ఎంఎస్ విశ్వనాథన్ గారికి నిజంగానే జోహార్. రాశి కన్నా కూడా వాసి ఎక్కువ అన్నట్టు ఆయన తనకంటూ ఒక శకాన్ని సృష్టించుకున్నారు 70వ దశకంలో. ఎంఎస్ విశ్వనాథన్ గారు నిజంగా ఒక నడిచే సంగీత గ్రంథం అని చెప్పాలి. ఆయన చేసిన సినిమాలు తక్కువైనప్పటికీ ఆయన పాటలు 4 కాలాల పాటు 10 కాలాల పాటు కూడా సంగీతాభిమానుల మనసులో అలా ఎప్పుడూ మెదులుతూనే ఉంటాయి. నాలాగే ఆయన పాటల్ని అభిమానించిన వారిని, ఆరాధించిన వారికి కూడా ఈ రోజున ఈ కార్యక్రమం నచ్చిందని, నచ్చుతుందని ఆశిస్తూ, నచ్చకపోయినా కూడా మాకు ఈమెయిల్ చేసి చెప్పచ్చు. ముఖ్యంగా ఈ రోజున ఈ కార్యక్రమానికి ఎన్నో గ్రంథాలు, కొన్ని చిన్న చిన్న చిన్న క్లిప్స్ కూడా కారణమైనాయండి. స్వర్ణయుగ సంగీత దర్శకులు కి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాలి. సో ఎంఎస్ విశ్వనాథన్ గారికి, అంటే అక్కడ స్వరమేరు నగం ఆయనకి మేము అందించిన ఈ నీరాజనం ఇలాంటితో ముగిస్తూ, ఆయన ఎటువంటి పాటలు సృష్టించినా ఏనాటికి కూడా సంగీతాభిమానుల మనస్సుల్లో ఎప్పటికీ కుర్రాడే. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ విజయ ఆసూరి.
1: దిస్ ఇస్ కళ్యాణ్ కట్టమూరి.

మా ఇవాళ్ళ ఎంఎస్వి గారి నీరాజనం ప్రోగ్రామ్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ మళ్ళీ రేపటి ఖుషీ ఖుషీగాలో మా శివ దీప్తి మీతో మాట్లాడతారు. ప్రస్తుతానికి టాటా బై బై చెప్పేస్తూ సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ కళ్యాణ్ కట్టమూరి.

Tell me.

మనుషులే మన నేస్తాలు కమన్ క్లాప్ మనుషులే మన కోవెళ్ళు ఎవ్రీబడి మనుషులే మన నేస్తాడు మనుషులే మన కోవెళ్ళు మనకు మనమే దేవుళ్ళు మార్చిరాయి శాస్త్రాలు పాటగాడు పాటగాడు అందమైన వేటగాడు హద్దులేవి లేని వాడు ఆ వేషం ఉన్న

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Congratulations, Ricky.
7: Thank you.
6: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction.
5: Hurry.
4: Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: అదేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద.
0: బై
1: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.